ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్ట్ నెల 9వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:28. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం మనదేశం మనదేశం బృందగానం. గీత రచన గురజాడ, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. సమయం 6:04:51. అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం, ఢిల్లీ నుండి ఢిల్లీ.
1: గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై సాయి రమ్ముజ్తబా.

ప్రతిభద్రాయ భద్రం వా భద్రాశ్వా హరిత సూర్యస్య చిత్రాయేతగ్వా హనుమాద్యా సహ నమస్యంతో దివా పృష్టమస్తు వర్జ్యా వా పృథివీయంతి సద్యా తత్సూర్యస్య దేవత్వం తన్మహిత్వం మధ్యాగర్థోర్వితతం సంజభారా ఎదేతయుక్త హరిదః సదస్తాద్రాద్రాత్రే వాజస్తమిదే శిమస్మై తన్మిత్రస్య వరుణస్యాభిచక్షే సూర్యో రూపం కృణుతే ద్యౌరుపస్థే అనంతమన్యదృశదస్య వాజకృష్ణమన్యహరిదః సంభరంతే అద్యాదేవ ఉదితా సూర్యస్య నిరంహస

కృష్ణమునియా నమరయస్సువన్నావసానాదివముత్పదంతే తావవృత్నం సదనాదృతస్యాదిద్గృధేన పృథివీ వ్యుధ్యతే హంసస్సుచిషద్వసురంతరిక్షసద్ధోతావేదిషదతిథర్ద్రోణషద నృషద్వరసదృతసద్వ్యోమసదజ్జాగోజార్థజార్ద్రిజార్థం యత్వా సూర్యస్వర్భానుస్తమసా విధ్యదా.

ఆజ్యోక్తిపరిపాదు విశ్వధోజ్యమాజియత్ర తదన్నహాని చ విశ్వమన్యన్ని విజదే ఇదే జది విశ్వాహ భో విశ్వాహోదేతి సూర్యః నదే అదేవ ప్రతిభోని వాచదే దశేభి పుతరై ధర్యసి ప్రాచీనమన్యదను వర్తతే రజ ఉదన్యేన జ్యోతిషాయాసి సూర్య.

0: భక్తి రంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత రెవరెండ్ ఉరం ఇజ్రాయెల్ రాజుగారు.
1: తృప్తి సంతృప్తి, నేటి విద్యార్థులే రేపటి నాయకులు అనేది ఓ నానుడి. జీవితంలో ఏదైనా సాధించాలి, అందరూ గుర్తించాలి అని అనుకోవడం సహజం. ఈ కోరిక నేటి యువతలో కాస్త ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ డిజిటల్ యుగంలో విద్యార్థి లోకాన్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. ఇంటర్నెట్, సోషల్ మీడియాలకు చెడు అలవాట్లకు లోనై చదువుని నిర్లక్ష్యం చేస్తూ సమాజంలో చీడపురుగుల వలె తయారయ్యే విద్యార్థులుగా మారుతున్నారు. బహుశా అన్ని పరిస్థితులను అర్థం చేసుకుని తమ జీవితాలకు బంగారు బాటలు వేసుకునే విద్యార్థులు మాత్రం అరుదుగా ఉన్నారు. అలా అని అన్నీ పొందిన తర్వాత కూడా ఆంతర్యంలో సంతోషంగా ఉంటున్నారా అంటే సంతృప్తి ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. మన జీవితం సంతోషంగా సంతృప్తిగా సాగిపోవాలని ఆశిస్తాము. చదువు, ఉద్యోగము, వ్యాపారము, ఇలా మనం తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా శుభప్రదంగా జరగాలని కోరుకుంటాం. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అపరిమితంగా ప్రయాసపడుతున్నారు. డిగ్రీలు, ఆదాయాలు పెరుగుతున్నాయి కానీ ఇంగిత జ్ఞానం పెరగడం లేదు. ఆత్మశాంతి కరువైంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంతో ముందంజలో ఉన్నాం. ఇది అవసరమే, కానీ దానిని సరిగా వినియోగించకపోతే వినాశనమే కలుగుతుంది. ప్రస్తుతం అవసరం ఎలా ఉన్నా సౌఖ్యాన్ని సమకూర్చుకోవడంలో పెద్ద మొత్తంలో చాలామంది ఒత్తిడి

0: అరువు తెచ్చుకొని ఇన్స్టాల్మెంట్ రూపంలో అనుభవిస్తున్నారు. సంపాదించిన డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు ఇవేవి మనిషిని సంతృప్తిపరచకపోగా నిరాశ నిస్పృహలకు లోను చేస్తున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనుషులు తాత్కాలికంగా ఉత్తేజాన్ని కలిగిస్తున్నప్పటికీ నిజమైన తృప్తిని ఇవ్వలేకపోతున్నారనేది వాస్తవం. అందుకే బిల్ గేట్స్ నాకు వద్దు అంటే వస్తుంది ఆస్తి, కావాలంటే దొరకట్లేదు తృప్తి అన్నాడు. దీనికి కారణం ప్రముఖ శాస్త్రవేత్త బ్లెయిస్ పాస్కల్ మాటల్లో చెప్పాలంటే, ప్రతి మనిషి హృదయంలో దేవుని ఆకృతిలో ఒక శూన్య ప్రదేశం ఉంది. దీనిని దేవుడే తప్ప ఎవరూ నింపలేరు. ఒంటరితనంతో అసంతృప్తితో బాధపడే వ్యక్తి జీవితానికి అర్థం చేసుకోవడానికి సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా అవతరించి మనం చేసిన పాపాలకు కావలసిన శిక్షను తనపై వేసుకుని దేవునితో మానవునికి సంబంధం పునరుద్ధరించడానికి కల్వలులో బలియాగమై మూడవ దినమున తిరిగి లేచుడు ద్వారా మరణంపై తనకు అధికారం లేదని నిరూపించాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు వాడు నశింపక నిత్యజము అనుగ్రహించనని వ్రాయబడినది. కొందరు మానవుడే దేవుడని, మరికొందరు వేరువేరని నమ్ముతారు. ఒకవేళ మనిషే దేవుడైతే ఈరోజు మనిషి ఇలా స్వార్థానికి, నేర ప్రవృత్తికి జవాబు దొరకదు. ఏ దారైనా చేరేది అక్కడికే అని ఎవరైనా అంటే, అది ఎలా ఉంటుందంటే ఏనుగు కాళ్ళు ఉన్నాయి, చీమలకు కాళ్ళు ఉన్నాయి, కనుక రెండూ ఒకటే అన్నట్టుగా ఉంటుంది. సృష్టికర్తకు దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలంటే యేసుక్రీస్తు మాత్రమే మధ్యవర్తి. యేసు ఇలా చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారాన తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడని. సృష్టికర్తతో సంబంధం ఏర్పడినప్పుడు ప్రతి మానవ సంబంధాల్లో తృప్తి మిగులుతుంది, నిజమైన ప్రేమ ప్రవహిస్తుంది. ఆయన దగ్గర నీవు పాపివని ఒప్పుకుంటే నీవు ఆ ప్రేమను పొందగలవు, తృప్తిని సంతృప్తిని అనుభవించగలవు, దేవుడిచ్చే నిత్య దీవాన్ని పొందుకోగలవు. దేవుడు మిమ్మలను దీవించునుగాక.
1: రెవరెండ్ ఉరం ఇజ్రాయెల్ రాజుగారి వ్యాఖ్యానంతో చింతనం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రైస్ సోదరులు సరైన సమయంలో విత్తనాలు వేసుకోలేకపోతూ ఉన్నారు. ప్రధానంగా మన ఉత్తర తీర ప్రాంతాన్ని కనుక గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా చోట్ల సరైన సమయానికి వానలు పడక రైస్ సోదరులు పంటలు వేసుకోలేనటువంటి స్థితిగతులు ఉన్నాయి. మామూలుగా వేసుకునేటువంటి సమయం కన్నా ఆలస్యంగా మనం పంటలు వేసుకునేటువంటి పరిస్థితుల్లో మామూలుగా వేసుకునేటువంటి రకాలు కానీ మామూలుగా వేసుకునేటువంటి పంటలు కానీ వేసుకోవటం కుదరకపోవచ్చు. అలాంటి స్థితిలో ఎంత ఆలస్యమైతే ఏ పంట వేసుకోవాలి అనేది కూడా మనకి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికలాగా సిఫార్సులు చేస్తున్నారు. అందుకే మనకి మన ప్రాంతాల్లో ఏ జిల్లాలో ఏ స్థితిలో ఏ పంటలు వేసుకుంటే మంచిది అనేది కూడా వాళ్ళు రైతు సోదరులకి సిఫార్సు చేస్తున్నారు. ప్రధానంగా శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో సాధారణంగా వేసేటువంటి పంటలు కాకుండా ఆగస్టు 2వ వారానికి మనం పంటలు కనుక వేసుకోదలుచుకున్నట్లయితే అప్పటి వరకు మనకి వాతావరణం అనుకూలించక మనం పంటలు వేసుకోవడానికి నేల సరైన పదును లేక నీరు లేక మనం ఆగి ఉన్నట్లయితే మనము పత్తి కానీ కంది వేసుకుంటే దగ్గర దగ్గరగా వేసుకోవటం కానీ లేదా జొన్న కానీ రాగి కానీ వేసుకోవాలని చెప్పేసి శ్రీకాకుళం రైతు సోదరులకి శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో కూడా ఇదే రకంగా ఆగస్టు 2వ వారం నుంచి పంట సాగు కనుక మొదలు పెడుతున్నట్లయితే కనుక పత్తి అలాగే కంది దగ్గర దగ్గర విత్తుకోవచ్చు, జొన్న కానీ రాగి కానీ ఇక్కడ కూడా సాగు చేసుకోవచ్చు. విశాఖపట్నం రైతు సోదరులకు ప్రధానంగా వాళ్ళు సిఫార్సు చేసేటువంటి పంట ఈ స్థితిలో ఆగస్టు 2వ వారంలో వేసుకోదలుచుకుంటే ఒక్క రాగి మాత్రమే వారు సిఫార్సు చేస్తున్నారు. ఇక అనకాపల్లి ప్రాంత రైతు సోదరులకి శాస్త్రవేత్తల సిఫార్సు ప్రకారము కందిని వేసుకుంటే అది కూడా దగ్గర దగ్గర వేసుకోవాలి, లేదా రాగిని సాగు చేసుకున్నట్లయితే కనుక మనకి కొంత దిగు

0: వెళ్ళొచ్చడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆగస్టు 2వ వారం మనం వేసుకునేటువంటి స్థితిలో, ముఖ్యంగా వర్షాధారమైనటువంటి బరువైన నేలల్లో ఈ సిఫార్సులు చేశారు. అదే శ్రీకాకుళం జిల్లాలోనే వర్షాధారంగా తేలికపాటి నేలలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు మరి ఆలస్యంగా ఆగస్ట్ 2వ వారంలో పంటలు సాగు చేసుకోదలుచుకున్నట్లయితే కంది కానీ జొన్న కానీ రాగి కానీ మాత్రమే సాగు చేసుకోవాలి. అదే విజయనగరం జిల్లాలో రైతులు కూడా ఇదే విధంగా కంది జొన్న రాగి మాత్రమే వాళ్ళు సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మరి విశాఖపట్నం రైతు సోదరులు రాగి మాత్రమే సాగు చేసుకోవాలి, అనకాపల్లి వాళ్ళైతే కంది రాగి సజ్జని సాగు చేసుకోమని వారు సిఫార్సు చేస్తున్నారు. ఎవరైనా ఈ ఆగస్టు 2వ వారంలో మరి తేలికపాటి నేలల్లో అయితే సాధారణంగా ఇప్పటి వరకు సిఫార్సు చేసినటువంటి కంది రాగి జొన్న లాంటి పంటలే సాగు చేసుకోవాలి, బరువైన నేలలు ఉండి మరి ఈ ఆగస్టు 2వ వారానికి కాస్త పదునయ్యి తడున్నట్లయితే కనుక అప్పుడు మాత్రమే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అలాగే విజయనగరం జిల్లా రైతు సోదరులు పత్తిని సాగు చేసుకోవచ్చు. కంది వేయదలుచుకున్నట్లయితే కనుక దగ్గర దగ్గరగా వేసుకోవాలి. ఇలాగే రాగి మటుకు అన్ని జిల్లాల వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉంది అనేది మనకి వాళ్ళు సిఫార్సు చేస్తున్నటువంటి స్థితి. ఇక మనము ఈ శ్రీకాకుళం అలాగే విజయనగరం జిల్లాల్లో ఇప్పుడు కనుక వరి వేసుకోదలుచుకున్నట్లయితే నాట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా స్వల్పకాలిక లేదా మధ్యకాలిక రకాలు మాత్రమే సిఫార్సు చేస్తున్నారు. అది MTU 12-24, అలాగే MTU 11-21, MTU 12-93, MTU 12-90, MTU 12-82, అలాగే LNR 3-4-4-4-9. ఇవి మామూలుగా నాట్లు పద్ధతిలో సాగు చేసేటువంటి రైతులకి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో శాస్త్రవేత్తలు సిఫార్సు చేసినటువంటి రకాలు. అదే నేరుగా తడి విత్తన పద్ధతులు కనుక రైతు సోదరులు వరి సాగు చేసుకుంటున్నట్లయితే కనుక MTU 11-21, NLR 3-4-4-4-9 రకాలని వాళ్ళు సిఫార్సు చేస్తున్నారు. నీటి విడుదల కనుక ఆలస్యమైనట్లయితే ప్రత్యామ్నాయ పంటల సాగుకు వెళ్ళిపోండి అని వారు సిఫార్సు చేస్తున్నారు. ఎలాంటి పంటలు అంటే పెసర కానీ పసుగ్రాసపు జొన్న కానీ సాగు చేసుకోమని వాళ్ళు సిఫార్సు చేస్తున్నారు. ఇది నీటిపారుదల ఉన్నటువంటి తేలికపాటి నేలల్లో మనకి సీజన్ ఆలస్యంగా మొదలైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు మరి శాస్త్రవేత్తల సిఫార్సులు విన్నారు. అలాగే అనకాపల్లి అలాగే విశాఖపట్నం ప్రాంతాల్లో ఆగస్టు 2వ వారంలో మరి వరి గనక సాగు చేస్తున్నట్లయితే నాట్లు వేసేటప్పుడు స్వల్పకాలిక అలాగే మధ్యకాలిక రకాలను మాత్రమే వాళ్ళు సిఫార్సు చేస్తున్నారు. అది ఖచ్చితంగా రైతు సోదరులు గమనించుకోవాలి. ఇక రకాలని అనకాపల్లి అలాగే విశాఖపట్నానికి కూడా ఇందాక మనం అనుకున్నటువంటి రకాల్లోనే మనకి MTU 12-24, MTU 11-21, MTU 12-93, MTU 12-90, అలాగే MTU 12-82, NLR 3-4-4-4-9 రకాలు. నేరుగా తడి విత్తన పద్ధతులు కనుక ఇక్కడ మనం సాగు చేస్తున్నట్లయితే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే MTU 11-21, NLR 3-4-4-4-9 రకాలనే సాగు చేసుకోవాలి. నీటి విడుదల కనుక ఈ ప్రాంతంలో కనుక ఆలస్యమైనట్లయితే కనుక ఇందాక అనుకున్నట్టుగానే పెసర పసుగ్రాసపు జొన్నలు మాత్రమే సాగు చేసుకోమని వారు సిఫార్సు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా మనము గమనించుకొని సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు సోదరులు ప్రత్యామ్నాయ పంటల సరళిని గమనించుకోవాలి. మనకి నీరు ఖచ్చితంగా పంట చివరిదాకా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది అంటేనే మామూలు పద్ధతిలో వరి సాగు చేసుకోవాలి. తక్కువ నీటితోనే వరి సాగు చేయడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు సరాసరి విత్తనం వేసేటువంటి పద్ధతి ఎంచుకోవాలి. అది కూడా వీలు కాదు అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోవాలి. అది రైతు సోదరులు శాస్త్రవేత్తల సిఫార్సు ప్రకారం పంటలు సాగు చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు.

పొలం పనులు విన్నారు. వింటున్నది విరామ సంగీతం. కొంచెంసేపట్లో అనంతరం విషయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 వస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ఇది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమ రూపకల్పనపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తయి 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ భావన పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ అనే భావన

0: ప్రతి ఇంటికి చేరాలని ఆదేశించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో సమావేశమై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమంపై ఆయన నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఎల్నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్నందున నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. జలధార జలహారతి కింద చేపట్టిన పనుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయడానికి సన్నద్ధమవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. బలమైన, స్వావలంబంతో నిండిన, అభివృద్ధి చెందే దేశాన్ని నిర్మించటమే స్వాతంత్ర సమరవీరులకు మనమిచ్చే గుర్తింపని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. చరిత్రలో కొన్ని ఘట్టాలు దేశం దిశను మార్చడమే కాదు, ఆ దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పుతాయని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటాన్ని ఉద్ధృత జాతీయ ఉద్యమంగా మలచిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 1942 ఆగస్టు 8 మహాత్మాగాంధీ ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు కోట్ల మంది భారతీయుల్లో ధైర్యాన్ని, అచంచల దేశభక్తిని రగిలించిందని, మెరుగైన భారతాన్ని మనం నిర్మించడంతోనే వారి త్యాగానికి సరైన న్యాయం చేసిన వారమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా భావనను, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ఘర్ తిరంగా 2026 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకంతో సెల్ఫీలను హర్ఘర్ తిరంగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం కోరింది. జాతీయ పతాకం ప్రాధాన్యతను, జాతీయ గేయం వందేమాతరం విశిష్టతను, హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలతో త్వరలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెబుతూ,
1: ఏ రాష్ట్రాలైనా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవటం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతో మందికి యాక్చువల్గా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాక్టరీస్ వస్తాయి, అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు.
0: పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే విష ప్రభావం ఎక్కువై ప్రాణాపాయ స్థితి ఎదురవ్వకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 108 అంబులెన్సుల్లో అందుబాటులో ఉంచేందుకు 5,28,000 రూపాయల విలువైన యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేశారు.

0: ఆషాఢ మాసం చివరి ఆదివారం కావటంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు చెప్పారు. హైదరాబాద్ రాయదుర్గం టీవర్క్స్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి మాట్లాడుతూ, జర్మనీ వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, అపార అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. పాముకాటు బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లను 108 అంబులెన్స్లోనే అందుబాటులో ఉంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अस्य सङ्गणसौविध्यस्य उद्घाटनमपि कृतम्। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः अमेरिकादेशस्य उपराष्ट्रपतिना जेडी वेन्स इत्यनेन सह दूरभाषमाध्यमेन वार्ता कृता। एकस्मिन् सामाजिकान्तर्जालीये लेखे श्रीमोदी अवदत् यत् तौ प्रमुखेषु क्षेत्रेषु भारत अमेरिका समग्रवैश्विकसामरिकसहभागिताम् इतोपि सुदृढं कर्तुम् उपायेषु चर्चितवन्तौ। उभौ उच्चस्तरीय कार्येषु निरन्तरगतिं दृष्टवन्तौ, अपि च व्यापारस्य रक्षायाः महत्त्वपूर्ण उदयोन्मुखप्रौद्योगिकीनाम्, ऊर्जासुरक्षायाः महत्त्वपूर्ण खनिजानां च क्षेत्रेषु सहकारम् इतोपि सुदृढं कर्तुं प्रतिबद्धतां पुनरुद्घाटितवन्तौ। उभौ नेतारौ परस्परहितस्य क्षेत्रीयस्य वैश्विकस्य च विकासविषये अपि विचाराणाम् आदानप्रदानं कृतवन्तौ। हरघर तिरंगा इत्यभियानम् अद्यारभ्य अस्मिन् मासे 17 दिनांकपर्यन्तं च प्रचलिष्यति। राष्ट्रध्वजारोहणार्थं नागरिकान् प्रोत्साहयितुं देशभक्तिं, राष्ट्र ऐक्यं, भारतस्य सांस्कृतिकपरम्परां च आचरितुं कार्यक्रमेषु भागग्रहीतुं च अस्य उपक्रमस्य उद्देश्यः अस्ति। 2020-2000 वर्षे आजादी का अमृत महोत्सवस्य अंशरूपेण आरब्धम् एतत् अभियानं ततः परं देशस्य बृहत्तमेषु जनसहभागित्व आन्दोलनेषु अन्यतमम् अभवत्। वर्षानुवर्षेषु एतत् यथार्थ जनान्दोलनत्वेन परिवर्तितम्, यत् भारतस्य एकतायाः, सम्मानस्य, सामूहिकराष्ट्रिय अस्मितायाः च प्रतीकरूपेण त्रिवर्णध्वजम् आचरितुं प्रदेशेषु, समुदायेषु च नागरिकान् प्रेरयति। अस्य वर्षस्य अभियानस्य विशिष्टं महत्त्वं वर्तते यत् एतत् भारतस्य राष्ट्रियगीतस्य वन्दे मातरम् इत्यस्य 150वें वार्षिकोत्सवस्य संयोगेन भवति, यत् राष्ट्रध्वजं, राष्ट्रगीतं च देशभक्तिविशेषस्य उत्सवे सङ्गृह्यति। उत्सवस्यांशरूपेण सम्पूर्णे देशे वन्दे मातरम् इत्यस्य सामूहिकगायनस्य आयोजनं भविष्यति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्य श्रीविजयपुरं नगरस्य फ्लैग पॉइंट इत्यत्र हरघर तिरंगा अभियाने भागं स्वीकृत्य राष्ट्रध्वजम् उत्तोलयिष्यति। उपराष्ट्रपतिः ह्यः अण्डमान निकोबार द्वीपानां द्विदिवसीय यात्रायै श्रीविजयपुरं नगरे सम्प्राप्तवान्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य प्रेसिडेंट्स पुलिस कलर इति राष्ट्रपति आरक्षक वर्ण प्रदान समारोहे भागं ग्रहीष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ, 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారి సాహిత్యం, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. 7:20 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో నేటి మాట కాకోరి సంఘటనకు సంస్మృతిగా ఆ విశేషాలు. ఆ తేదీ ఇది. పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి హాస్యనటులు రేలంగి వెంకటరామయ్య గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. భారతీయ వైద్యశాస్త్ర నిపుణులు ఎల్లాప్రగడ సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ విశేషాలు. లేఖావళి పుష్పాంజలి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి అందిస్తారు. 8:35 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్ర సౌజన్యంతో. 9:35 పాటల పల్లకి, 10:00 వార్తావాహిని, 10:15 పాటల పల్లకి, 10:30 ఆప్కీ మన్ పసంద్ మధురిమ.

పదకొండు గంటలకు, మధుమంజరి 12:10. భక్తి సంగీతం 12:40. శ్రీ జాకా విక్రమదేవ్ గారి గళంలో హెచ్ రామ్ చరణ్ గారు వయలిన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం. 1:30 ప్రకటన అనంతరం మహిళావాణి చోడవరం శ్రీవల్లి మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం. 2:31 బాలభారతి చోడవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం. నాటకం 3:00 విజయవాడ కేంద్ర సౌజన్యంతో. 2 5:00 యువవాణితో మొదలు. సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30, 7:15 పల్లె సీమలు. కాఫీ తోటల్లో భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరణ, భూసార సంరక్షణ పద్ధతుల గురించి ఆర్ నాగేశ్వరరావు నాయక్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అల్లూరి సీతారామరాజు జిల్లా వీరు అందించే సమాచారం. స్వరమాలిక 7:45, సమాచార్ సంధ్య 8:45, రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో సాత్విక మోహన్ గారి గానం. ఢిల్లీ నుండి రీలే. ఇవి నాటి ప్రసార ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్-31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం

ఆ తరువాత దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాన్ని దేశ ఐక్యత, గౌరవం, సమిష్టి జాతీయ గుర్తింపుకు ప్రతీకగా భావించి వేడుకల్లో

0: దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత విభజన సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న బాధలు, నిరాశ్రయత్వాన్ని స్మరించుకోవడానికి ప్రభుత్వం 14 ఆగస్టున దేశవ్యాప్తంగా విభజన విషాదాల స్మృతి దినం పాటించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌన ప్రదర్శనలు, భారత విభజనపై డాక్యుమెంటరీల ప్రదర్శనలతో పాటు పలు స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. జాతీయ జెండాను గర్వంగా ఎగురవేయాలని, వందే మాతరం నేర్చుకుని ఆలపించాలని, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, భారత స్వాతంత్ర ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన త్యాగాలను స్మరించుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది సూర్యపద్ తిరంగా డిజిటల్ రిలే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో ఈరోజు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద భారత వైమానిక దళం బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. వందే మాతరం 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ దేశభక్తి ప్రదర్శన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేదికపై 32 మంది ఎయిర్మెన్, 8 మంది అగ్నివీర్, 3 మహిళలతో కూడిన వాయుసేన బృందం, సంగీత బృందం ప్రదర్శన ఇవ్వనుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన సహకార నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ భద్రత, డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ NFSU ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NUCFDలో చేరాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు.
1: మేరా జో కోఆపరేటివ్ కా సమజ్ హై బడా వ్యాపార్ కర్నే కే లియే ఛోటే ఛోటే లోగో కీ కోఆపరేటివ్ బనాకర్ ఛోటీ పూంజీ సే బహుత్ బడీ పూంజీ నిర్మిత్ కర్కర్ బడా వ్యాపార్ కియా జా సక్తా హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. నిన్న గుజరాత్లోని భావనగర్లో మహారాజా కృష్ణకుమార్ సింహ్జీ భావనగర్ యూనివర్సిటీలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. భారత జనాభాలో ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వారేనని పేర్కొంటూ, వారికి సరైన దిశ, అవకాశాలు, దృఢమైన సంకల్పం కల్పిస్తే దేశాభివృద్ధికి తోడ్పాటును అందించిన వారమవుతామని అన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో కూడా డాక్టర్ మాండవీయ మాట్లాడారు. వారి విజయాలను అభినందించి మరింత ఉన్నత స్థాయి ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. దేశ నిర్మాణ లక్ష్యంతో చేపడుతున్న మై భారత్ కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం భావనగర్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్లో భాగంగా నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమంలో కూడా డాక్టర్ మాండవీయ పాల్గొని పార్టీ కార్యకర్తలతో సంభాషించారు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాలని ప్రధానమంత్రి చెప్పారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా

0: ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: సెమీ కండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామ్నే హై జబ్ హమ్నే ఇస్ దిశా మే కదమ్ బఢాయా లేకిన్ ఆజ్ పహలీ సెమీ కండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ షురూ హో చుకా హై ఔర్ మే సాఫ్ మాన్తా హూ చిప్ సే లేకర్ కే షిప్ తక్ సబ్ కుచ్ యహీ పర్ ఆపీ కే హాథో సే బనేగా.
0: చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. తొలి ఎలిమినేషన్ రౌండ్లో 34 జంటలు పోటీ పడగా అందులో టాప్ 14 జట్లు ఫ్లైట్ ఏకు అర్హత సాధించాయి. భారత జంట కూడా ఇందులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత రౌండ్ రాబిన్ విధానంలో పోటీలు నిర్వహించగా సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి 377.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం పుదుచ్చేరి చేరుకున్నారు. అనంతరం ఆయన నిన్న లోక్ నివాస్కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్నాథన్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈరోజు గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రదానం చేస్తారు. అనంతరం హర్ఘర్ తిరంగా ర్యాలీని కూడా హోంమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశాభివృద్ధికి యువత చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలోని హెఫైలో నిన్న జరిగిన 9వ ప్రపంచ యువ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్ 31 ఫెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ మాసపు పాట గీత రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారు. చిన్ననాటి స్నేహితులం గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత.

0: ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులు, శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారి రచన. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారు. గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఉదయ సమీరాడి కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట. ఆగస్టు 9 కాకోరి లక్నో స్టేషన్ల మధ్య రైలు వేగంగా వెళ్తుంది. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ వారు దాని మీద కన్నేశారు, ఆ దోపిడీకి గన్నేశారు. ఎందుకు? అదే ఈ తేదీని పురస్కరించుకొని కాకోరి సంఘటనగా భారతీయ దేశభక్తి భావిస్తూ ఉంటే కాకోరి కుట్ర కేసుగా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆనాడు తీర్మానించింది. ఏది ఏమైనప్పటికీ జరిగిన ఆ దోపిడీ స్వాతంత్ర కాంక్షాపరులకి, భారతదేశాన్ని పీడించేవారికి మధ్య జరిగిన రాపిడి. స్వాతంత్రం సాధించడానికి బ్రిటిష్ ఇండియా మీద విప్లవాత్మక చర్యలు చేపట్టడానికి, సంస్థ ఆయుధాలు కొనుగోలు చేయడానికి డబ్బు అవసరం. బిస్మిల్ అతని పార్టీ ఉత్తర రైల్వే లైన్లోని రైలుని దోపిడీ చేయాలని నిర్ణయించుకుంది. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్, సచేంద్ర బక్షి, కేశబ్ చక్రవర్తి, మన్మథలాల్ గుప్తా, మురారీలాల్ ఖన్నా, ముకుండిలాల్ గుప్తా, భాన్వరీలాల్, వీరంతా కూడా ఇందులో భాగస్వాములై ఆగస్టు 9, 1925 షాజహాన్పూర్ నుంచి లక్నో ప్రయాణిస్తోంది 8వ నంబర్ రైలు. కాకోరి పట్టణం సమీపంలో గొలుసు లాగారు. రైలు ఆగింది. గార్డ్ని దెబ్బతీశారు. భారతదేశపు పన్నుల డబ్బు బ్రిటిష్ ఖజానాకు తరలిపోతున్న దాన్ని ఒక్కసారిగా బయటకు లాగారు. ఆ డబ్బు సంచుల్లోని 8,000 మాత్రమే దోపిడీ చేసి లక్నోకి వెళ్ళిపోయారు. లక్ష్యం హెచ్ఆర్ఏను బ్రిటిష్ ప్రభుత్వం నుంచి దోపిడీ చేసిన డబ్బుతో నడపడం, హెచ్ఆర్ఏ గురించి భారతీయుల్లో ఆసక్తి సదభిప్రాయాన్ని కలిగించడం, ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో ఒక ప్రయాణికుడు మరణించడంతో ఇది హత్య కేసు కూడా అయింది. అరెస్టులు కొనసాగాయి. వెదుకులాటలు. కాకోరి కుట్ర కేసుగా దీన్ని నమోదు చేసింది ఆనాటి అక్రమ తీర్మానాల బ్రిటిష్ ప్రభుత్వం. అసలు ఇది ఎలా ఆరంభమైంది? చిట్గాంగ్ వీరుడు సూర్యసేన్ని కారాగారంలో పెట్టడంలో రామ్ ప్రసాద్, అష్ఫదుల్లా ఖాన్, భగత్ సింగ్, రాజేంద్ర లాహిరి వీరంతా కూడా డబ్బు అవసరం నడపడానికి, సంస్థని ఆయుధాలు కొనడానికి, రైల్వే స్టేషన్ల అన్నింటా క్యాష్ కౌంటర్లో కూడిన డబ్బును సేకరించి ప్రభుత్వ ఖజానాకు చేర్చే ప్రత్యేక రైలు వచ్చే వేళ అవుతోంది. అదే కాకోరి పట్టణం నుంచి వస్తోంది.

బుల్లెట్ కన్నా టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ అన్నాడు రామ్ ప్రసాద్. ఈ ముక్కలంటూ ఉండడం టైం వేస్ట్ అని అష్ఫదుల్లా ఖాన్. అప్పటిదాకా ఎందుకు అనగానే జరపాల్సింది జరిపారు. మొత్తానికి ఒక ప్రాణం వెళ్ళిపోయిన విప్లవ సంస్థ భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి ఉపయోగపడ్డానికి ఆర్థిక పుష్టి కలిగించింది. సర్ఫరోష్ కి తమన్నా అజ్ హమారే దిల్ మే హై దేఖ్నా హై జోర్ కితనీ బాజు ఏ కాతిల్ మే హై అని రామ్ ప్రసాద్ స్వరం విప్లవ గేయాన్ని ఆనాటి సాయుధ సంగ్రామ వీరుల భగవద్గీతగా మారుమ్రోగింది. కకోరీ వీరుల కడవూపిరి గాలిలో కలిసిన మరుసటి సంవత్సరమే 1928లో చిట్టగాంగ్ వీరుడు సూర్యసేన్ జైలు నుండి విడుదలయ్యాడు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫదుల్లా ఖాన్, రోషన్ సింగ్లు ఉరికంబానికి ఎర అయ్యారు. కకోరీ వీరుల కడవూపిరి సూర్యసేన్కి ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ పేరుతో సరికొత్త సైనిక విభాగం తయారీకి శ్వాస అయింది. అది కకోరీ సంఘటనకి సంబంధించిన సమాచారం. నేటి మాటలు అనంతర అంశం. వైద్యశాస్త్రం విస్తారమైనది. దాని చరిత్ర ఏ క్షణానికి ఆ క్షణం పెరుగుతూనే ఉంటుంది ప్రయోగాలతోటి. యల్లాప్రగడ సుబ్బారావు గారి మాట కూడా వైద్యశాస్త్రానికి సంబంధించి వేసిన కొత్త బాట. భారతదేశానికి చెందిన వైద్యశాస్త్రజ్ఞుల్లో ప్రసిద్ధ వ్యక్తి, లెడర్లీ ప్రయోగశాలలో వైద్య బృంద నాయకులుగా ఫోలిక్ ఆమ్లం స్వరూపాన్ని కనుగొన్న శక్తి, బంగారు వన్నె భస్మం, స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా, రక్తహీనత కలిగే వ్యాధి నిర్మూలనకు ఉపయోగపడుతుందని ప్రపంచానికి చాటి చెప్పిన విశిష్టులు యల్లాప్రగడ సుబ్బారావు గారి వర్ధంతి ఈరోజు. 1895 జనవరి 12 పుట్టారు ఆయన. చిన్నప్పటి నుంచి ఆయన పుట్టిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో చదువులో చాలా చురుకైన వ్యక్తిగా, తండ్రి జగన్నాథం గారు ఎలిమెంటరీ ఉన్నత పాఠశాలల చదువులు పూర్తి చేసేటప్పటికీ ఆయన చిన్న ఉద్యోగిగా ఉండి, తండ్రి ఇంకా చదివించలేను అనే సమయంలో తల్లిగారు పట్టుబట్టి రాజమహేంద్రవరానికి పంపించి మెట్రికులేషన్ పరీక్ష చదివించారు. యల్లాప్రగడ సుబ్బారావు గారు పరీక్ష ఉత్తీర్ణత పొందలేదు. మెడ్రాస్కి వెళదామనుకుంటే చిల్లిగవ్వలేదు. పస్తులుండి కూడబెట్టినది, పుస్తెలమ్మి దాచినది ఆ డబ్బిచ్చి చదువుకి పంపించారు ఆవిడ. మెడ్రాస్ హిందూ ఉన్నత పాఠశాలలో చేరి చదువులో ముందడుగు, అంచెలంచెలుగా ఎదిగి మెడ్రాస్ వైద్య కళాశాల ఇంటర్మీడియట్ డిస్టింక్షన్లో పాస్ అయ్యారు యల్లాప్రగడ. ఆయన లక్ష్యం ఒకటే, ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని తనను తాను ఉద్ధరించుకునే మేధను మానవుడు అంతరాత్మ ద్వారా సాధించాడు. అయితే విజ్ఞాన శాస్త్ర పరిధిలో అది చాలా చిన్నడుగు మాత్రమే. సంఘర్షణ పరిశోధకత్వం మానసిక స్థాయిలోనే జరిగింది. ఈ అంశాన్ని నేను ద్రవస్ఫటికాలను అధ్యయనం చేసినప్పుడు గ్రహించాను అన్నారు. స్ప్రూ వ్యాధితో ఆయన పెద్దన్నయ్య పురుషోత్తం మరణించారు. ఆ బాధ తగ్గకముందే వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి కూడా. రెండు మరణాలు యల్లాప్రగడ వారిని తీవ్ర మనోవేదనకు గురిచేసి ఆ పరిశోధనల దిశగా ఆయన్ని నడిపించాయి. లోతైన పరిశోధనతో ఆయన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నుండి డిప్లొమా పొంది ఆచార్య పదవి నిర్వహించి ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఫైలేరియాసిస్ నివారణకు ఉపయోగపడే టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అరియోమైసిన్ని కనుగొన్నారు. అది సుబ్బారావు గారి కృషి. 1947 అమెరికా పౌరసత్వానికి అర్హత పొందిన యల్లాప్రగడ సుబ్బారావు గారు తన జీవితాంతం భారతీయ పౌరునిగానే మిగిలిపోయారు. కరోనరీ థ్రాంబోసిన్ వ్యాధితో 1948 ఆగస్టు 9 యల్లాప్రగడ అమెరికాలో కన్నుమూశారు.

నేటి మాటలు ఆఖరి అంశం. ఆయన్ని చూడగానే పకాలమని నవ్వు వచ్చేస్తుంది. ఎందుకు అంటే, ఎందుకేమిటి ఆయన నటనలాడిది అని అనుకోవడానికి లేదు. నటించక ముందే ఆ మూడక్షరాలు వినగానే చరణచిత్రాకాశ భిన్న భూమికల పతంగి, మరికొన్ని మార్లు విలన్ కళ భంగి, జులాయి వేషాల షోళంగి, ఇంకొన్నిసార్లు విషాద సారంగి, కొన్నిసార్లు కథానాయకుడే గర్జించిన ఫిరంగి, మన్పసంద్ గానాల మధు తరంగి.

నిర్మాతగా ఉత్తమాభిరుచుల పూలంగి, హాస్యానికి తొలి పద్మశ్రీ నందిన అభినయ శృంగి ఆయనే కీర్తిశేషువు వెంకట్రామయ్య రేలంగి.

తన చిత్రాలు చూడడమే లక్కీ ఛాన్స్ అని ప్రేక్షకుల చేత బ్రహ్మానందరథం పట్టించుకున్న రేలంగి 1935 సంవత్సరం నాటికి ఇంకా వెంకట్రామయ్యగానే ఉండి నాటకాల్లో వేషాలు ఇస్తూ సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న రోజులవి. కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ తన తొలినాళ్ల నట ప్రతిభను తెరదీస్తే శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని చిన్న వేషంతో తెరకెక్కించిన దర్శకులు సి పుల్లయ్య గారు. కలకత్తాలో సినిమా తీయడానికి వెళ్తున్న పుల్లయ్య గారితో పాటు బయలుదేరి ఆ పని ఈ పని చేసి పెడుతూ చిన్నప్పటి నుండి ఉన్న సినిమా ఆసక్తి కారణంగా తనను బాగా ఆకర్షించిన తొలి తెలుగు చిత్రం భక్త ప్రహ్లాద స్ఫూర్తితో అరకొర వేషాలతో ఆరంభమైన వెంకట్రామయ్య చలనచిత్ర జీవితం రేలంగిగా ఊపందుకున్న సంవత్సరం 1949. అప్పుడు విడుదలైన చిత్రం కేవీ రెడ్డి గారి గుణసుందరి కథ. రంగస్థలం పునాదిగా వెండి తెరకు వచ్చిన నటుడు కావడంతో నటనతో పాటు పద్యాలు పాటలు కూడా అలవోకగా జాలువార్చగల ప్రతిభ రేలంగి గారిది.

పాతాళ భైరవిలో పాటలపై రవిలా ప్రకాశించిన ఘంటసాల తదితర వృత్తిపరమైన గాయనీ గాయకులతో పాటు రేలంగి వెంకటరామయ్య గారి కంఠం కూడా ఇదిగో ఇలా వినిపించడం మనం వింటాం. ఆయన తొలి చిత్రం గుణసుందరి కథలో పశుమర్తి కృష్ణమూర్తి గారితో కలిసి పాట పంచుకున్నారు.

ఏం చేయగలరో నిరూపించారు రేలంగన్నయ్య గారు. అనసూయ, ధ్రువ విజయం, 1938లో విడుదలైన సత్యనారాయణ వ్రతం, మోహిని భస్మాసుర, వరవిక్రయం, మాలతీ మాధవన్ చిత్రాల్లో పాత్రలతో పాటు రేలంగిలోని పరిపూర్ణ హాస్యాభినయానికి పట్టం కట్టిన చిత్రం బాలనాగమ్మ 1942లో వచ్చింది. తర్వాత వచ్చిన బాలనాగమ్మలో కూడా ఆయన వేశారు. సినిమాలు బాగా హిట్ అయితేనే కానీ మనం ఎంత హాస్యం చేసినా పండదు అని చెప్పే రేలంగి ముఖంలో భావ వ్యక్తీకరణ, పలుకుబడిలో సొంపైన దూకుడుతో తోసుకొచ్చే మాటల తొంతరలు, చేతులు తల చిన్నగా ఆడిస్తూ కనుమలగరేస్తూ తెర మీద రేలంగి కనిపిస్తే తెరలు తెరలుగా నవ్వు రాందెవరికి, ఆయన మాట పాట అలాంటివి. మూడు అందంగా వరిన రేలంగి చిత్రాల్లో మిస్ కాకూడని సినిమా మిస్సమ్మ. ఇందులో తైలం తైలం ఈ ఊతపదాన్ని, అలాగే గీత పదాలు కూడా ఉన్నాయి.

0: సీతారాం సీతారాం, షావుకారు, స్త్రీ సాహసం, బ్రతుకుదెరువు చిత్రాల్లో చిరస్మరణీయ పాత్రలు పోషించిన రేలంగిని, ఇలా గాయకుడిగా కూడా మన ముందుంచిన మరపురాని చిత్రం ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో పాతాళ భైరవి. అందులో ముఖ్యంగా తప్పు తప్పు నేను రాణిగారి తమ్ముడిని అని అందరి దగ్గర అధికారం చెలాయిస్తూ, అక్కు చూడవే అని ఇందు, మరే నీ మీద, నా మీద, నీ మీద ఏంటి మాయా, నా మీద ప్రేమ, ప్రేమ ఓస్ అంతేనా అని తెలియజేస్తుంది ఆవిడ. ఇంత చక్కగా స్వరాన్ని తిప్పడం యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ నుండే ఆయనకి ఆరంభం. తాళలేనే పాటలు, కథానాయకుడిగా కొత్త అవతారం ఎత్తిన రేలంగి సమాజం చిత్రాన్ని తీశారు. అగ్గిరౌండ్లో కానిస్టేబుల్, విప్రనారాయణలో శిష్యుడు, వస్తోంది పటాలం అనగానే పటాలం అంటాడు. ఇలాంటివి ఎన్నో మాట విరుపులు. రోజులు మారాయిలో కరకు రౌడీ, దొంగరాముడిలో షావుకారు, ప్రేమించు చూడలో బుచ్చబ్బాయి. అంతేకాదు కుర్రపాత్రలతో పాటు తండ్రి తాత పాత్రలో కూడా ఓహో ఇంటి ఇల్లాల ఎక్కడ చచ్చావే అని ఇద్దరు మిత్రులు ఆయన వాచికం మర్చిపోగలమా, జబలగడి బొంబ, జూలకటక అనే జాతి పదాలు ఆయన ద్వారానే ఖ్యాతి పొందాయి, చలనచిత్రాలుగా కూడా వచ్చాయి. భట్టి విక్రమార్కలో అరకాసు, పౌరాణికాల్లో వసంతకుడు, యువరాజుకి నెచ్చలికాడు. ముఖ్యంగా నర్తనశాలలో ఉత్తరకుమారుడిగా భయం, భీతి వీటన్నిటినీ అభినయిస్తూనే ఆ భాషణల్ని అలా కొంచెం నంగినంగిగా పలికిన రేలంగి గారు ఉత్తర గోగ్రహణ సమయానికి అర్జునుడి యొక్క బిరుదులన్నీ ఒక సమాసభూయిష్టంగా చెప్పడంలో ఆ సన్నివేశాలన్నిటికీ అతనే కథానాయకుడు, వాటికోసమే ఆయన పుట్టాడేమో అనిపిస్తుంది. ఇహ మాయాబజార్ చెప్పేదేముంది, ఆయా చిత్రాలతో దాదాపు 250 సాంఘిక జానపద చారిత్రక పౌరాణిక చిత్రాలతో ఉల్లాసం, ఉద్వేగం, ఉద్రేకం, ఉత్సాహం ఊపందుకున్న పాత్ర వైచిత్రులను వంట పట్టించుకున్న రేలంగి నవ్వుల రేడు ఆయన 13 జయంతి 26/11/1975 ఆయన మరి లేడు. అయితేనే పద్మశ్రీ పొందిన తొలి హాస్య నటునిగా మన నవ్వుల్లో ఆయన చిరంజీవిత్వం చిరస్థాయిగా ఉంటుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కంఠం రేలంగి గారికి ఒదిగిపోతే రేలంగి గారి అభినయం, నాట్యం కూడా ఈ పాటలో రత్నాల్లా పొదిగిపోయి
1: స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలి కదా.
0: ఈ అంద చందాలన్నీ కూడా మాయాబజార్గా ఈనాటికి విజయ పతాక

0: నిగరిస్తున్నాయి, ఆయన కీర్తి కేతనాన్ని మన ముందుంచుతున్నాయి.
1: మన పెళ్లి వేడుకలు ఇంకా రేపే కదా సుందరి, ఆహ సుందరి, ఓహో సుందరి.
2: రేపటిదాకా ఆగాలి.
0: నేటి మాట విన్నారు, ఇక లేఖావళి.

0: లేఖావళి కార్యక్రమానికి శ్రోతలకు స్వరాహ్వానం. నమస్కారం.
1: నమస్కారం.
0: ఈ ఉత్తరం షీరాపు శ్రీనివాసరావు ముదలిబాబు దానవాంగ్ శృంగవరపుకోట గ్రామం నుండి రాస్తున్నారు. సంయోజకులకు, సంచాలకులకు, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభోదయం. మీకు కూడానండి. లేఖావళి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు. నమస్కారం. దేశభక్తి గీతం, భక్తి రంజన్లో భక్తి గీతాలు కార్యక్రమం చాలా బాగుంది, చింతన కూడా బాగుంది, ఇవన్నీ అని కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, రాజేశం, సరోజిని వారి కుటుంబం రాస్తున్నారు. అలాగే నేటి మాటలు 2వ తేదీని ఈ మాసం పాట చిన్ననాటి స్నేహితులం బాగుంది. రచయితకు, గాయని గాయకులకు, సంగీత సమకూర్చిన వారికి అభినందనలు. నేటి మాటలో పింగళి వెంకయ్య గారి గురించి చాలా బాగా చెప్పారు. వినిపించే తీరు మాకెంతో నచ్చింది. రాంభట్ల నృసింహశర్మ గారికి అభినందనలు. బళ్ళారి రాఘవ గారి గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఆకాశ దిశాన ఆషాఢమాసాన పాట బాగుంది. తర్వాత వినిపించిన కార్యక్రమం కూడా బాగుంది. పుష్పాంజలి, భక్తి గీతాలు నచ్చుతున్నాయి. ప్రతిరోజు వచ్చే కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్లో ఉంచితే బాగుంటుందని వారు సూచిస్తున్నారు. బి రామకృష్ణ గారు రాసిన చార్వాకుడు నాటకాన్ని ఆకాశవాణిలో ప్రసారం చెయ్యాలి అంటూ సీరాప్ శ్రీనివాసరావు గారు వాళ్ళు కోరుతున్నారు. తర్వాత ఉత్తరం ఏమిటి?
1: తర్వాత వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపించారు మనకు కూడా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలకు శుభోదయం అంటూ మనకి లేఖ రాశారు. లేఖావళి కార్యక్రమంలో నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం లేఖావళి కార్యక్రమం చాలా బాగుంది. ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతం, భక్తిరంజని, భక్తిరంజనిలో భక్తి గీతాలు చాలా బాగుంటున్నాయి. ఇక చింతన కార్యక్రమం చాలా బాగుంటుంది. ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అంశం చాలా బాగుంటుంది అని చెప్పి ధన్యవాదాలు ప్రసారం చేసిన వారికి అని చెప్పి మనకి వాట్సాప్ ద్వారా మనకి లేఖను రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్లి సతీష్ గారు, సుమలత గారు, సంతోష్ కుమార్ గారు, నిత్య సంతోషిణి గారు, సరోజిని గారు, మాయా గారు, రాజేశం గారు, ధన్యవాదాలండి.
0: వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ఉత్తరం వెలిదండ్ల గోపాలకృష్ణమూర్తి గారు గుంటూరు నుండి రాస్తున్నారు. ఈరోజు ఉదయ సమీరాలు అంటే వీరి ఉద్దేశం 2వ తేదీ ఈ నెల ప్రసారం చేసిన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు హృదయంగా వివరించారు. బళ్ళారి రాఘవ గారి గురించి కూడా బాగా చెప్పారు. పింగళి బళ్ళారిల గురించి మృదుమధుర కంఠంతో రాంభట్ల నృసింహశర్మ గారి వ్యాఖ్యానం చాలా బాగుంది. ఈ సందర్భంగా ఆకాశవాణికి కృతజ్ఞతలు. మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న అందరికీ కూడా నమస్సులు అంటున్నారు. ఆ ఉత్తరం ఏంటి?
1: తదుపరి అంశం గౌరవనీయులు శ్రీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టేషన్ గారికి, స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు అని చెప్పి రాస్తున్నారు. మీరు ఉదయ సమీరాలు ప్రోగ్రామ్ లో ప్రసారం చేసిన ఉపకృతి నాటిక యూట్యూబ్ లో పోస్ట్ చేయమని కోరుతున్నాము. అలాగే సత్య శోధన పుస్తకంలో అన్ని కథలను రేడియో నాటికగా రూపొందించి ప్రతిరోజు సాయంత్రం వేళల్లో లేదా రాత్రి సమయాల్లో ప్రసారం చేయాలని విన్నవించుకుంటున్నాము. అలాగే శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను కూడా నాటికలుగా రూపొందించి ప్రసారం చేయగలరు అని చెప్పి ఇట్లు శ్రీ

0: రాపు శ్రీరాపు శ్రీనివాసరావు గారు, ముదిలి బాబు గారు, దాన వాంకుసుం గారు శృంగవరపుకోటి నుండి లేఖ వ్రాశారు.
1: తర్వాత వీరు చిర్రావూరు వెంకట సత్య సూర్య ఫణీంద్ర గారు రాస్తున్నారు. నేటి మాట చాలా బాగుంటుంది. నీల్ ఆమ్స్ట్రాంగ్ గురించి చాలా చక్కగా వినిపించారు. వినిపించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. పూడిపేది వెంకట సుబ్రహ్మణ్యం గారు చీపురుపల్లి విజయనగరం నుండి రాస్తున్నారు. నీవు లేవు నీ మాట ఉంది ఈ శీర్షికన ఈ నెల 5వ తేదీ దేవరకొండ బాలగంగాధర తిలక సాహిత్యంపై సంచిక కార్యక్రమం చాలా బాగుంది. సమగ్రంగా తెలుసుకోగలిగాం. పివి రామ్గోపాల్ గారు చక్కగా నిర్వహించారు. తేతలు దిలీప్ కుమార్ రెడ్డి గారి సహకారం అద్భుతం. 6వ తేదీ ఉదయం ప్రసారమైన క్యూ నాటిక సమాజానికి మంచి సందేశాత్మకంగా ఉంది. పునఃప్రసారం చేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు.
0: తరువాత మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు కూడా చెప్తున్నారండి, 6వ తేదీ గురువారం ఉదయం ప్రసారం చేసిన క్యూ నాటిక చాలా బాగుంది. వింటున్నంతసేపు మేము క్యూలో ఉన్నట్టు అనిపించింది. క్యూ అంటే ఇలాంటి వింత విశేషాలు జరుగుతాయా అని కళ్ళకు కట్టినట్టు వినిపించారు. ఆకాశవాణి వారికి ధన్యవాదాలు అంటూ మనకి లేఖ ద్వారా ఆమె వాళ్ళ యొక్క సందేశాన్ని పంపించారు. ధన్యవాదాలండి.
1: క్యూ నాటిక శ్రద్ధగా విని విశ్లేషించడంలో వారి ఐక్యూ కూడా విశేషంగా వాడినందుకు వారికి ధన్యవాదాలు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుండి రాస్తున్నారు. డైరెక్టర్ గారికి లేఖావళి నిర్వాహకులకు నమస్కారాలు. 4వ తేదీ ఉదయ సమీరాల్లో నువ్వు లేవు నీ పాట ఉంది కవి తిలక్ గురించి సాహిత్య సంచిక విన్నాను. సాహిత్యవేత్తల ప్రసంగాలు చాలా చాలా చాలా బాగుంది. విన్నది పగలే అయినా నిజంగా అమృతం కురిసిన రాత్రిలా హాయిగా ఉంది. నిర్వహించిన పివి రామ్గోపాల్ గారికి మా కృతజ్ఞతలు. 6వ తేదీ మంగళ మధురిమలు రాంభట్ నృసింహశర్మ గారి విశేష విశ్లేషణలు, సందర్భోచిత ఆంధ్ర చలనచిత్ర గేయాలు అద్భుతం పరమాద్భుతం. నాదస్వరం మీద ఈ కార్యక్రమం ప్రసారం చేశారు వారు. చాలా బాగుంది. ఈ టేస్టు వేటూరిస్టు పదనిస పదనిష సుందరానంద గంధాలే నమోవాకాలు అంటున్నారు రాముడుగు వారు. సంతోషం అండి. ఆకాశవాణి అందించిన కార్యక్రమం మీకు నచ్చినందుకు
0: ధన్యవాదాలు. లేఖావళి నిర్వాహకులకు నమస్కారములతో అని చెప్పి పేరూరి వెంకట సోమశేఖర్ గారు రాస్తున్నారండి. 4వ తేదీ మంగళవారం నాడు సంధ్యారాగం కార్యక్రమంలో మధ్యాహ్నం 12:40 ప్రసారమైన పైడిపాల ఇంటి పేరు కలం పేరుగా మార్చుకొని గోదావరి జిల్లాలో పుట్టి పెరిగి అక్కడే అధ్యాపక వృత్తి నిర్వహిస్తూ ప్రవృత్తి రచనా వ్యాసరంగంగా ఎనలేని పేరు ప్రఖ్యాతులను సాధించి పైడిపాల వారి రచనలు వారి జీవన విధానాన్ని గూర్చి ఎంతో చక్కగా మాకు వివరించిన తీరు నచ్చింది అని చెప్పి స్ఫూర్తి కలిగించిన విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. వారి నుండి మంచి అంశాలు రాబట్టినందుకు తేతల దిలీప్ కుమార్ రెడ్డి గారికి ఎన్నో ధన్యవాదాలు అంటూ మనకి పేరూరి వెంకట సోమశేఖర్ గారు, భ్రమరామ గారు లాసెన్స్ బీ కాలనీ నుండి విశాఖపట్నం నుండి పంపిస్తున్నారు.
1: వారే ఇంకొక ఉత్తరం కూడా. 5వ తేదీని 12:40 మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహార విశిష్టత, ఆహార పదార్థాలు తీసుకునే విధానం గురించి డాక్టర్ రేఖ గారు చక్కటి అంశాలు అందించారు అని తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మనకి అభినందనలు కూడా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
1: లేఖావళి కార్యక్రమం విన్నారు. ఈ లేఖావళికి ఉత్తరాల ద్వారా అంటే లేఖావళి ఉత్తరాల కార్యక్రమం కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం 5300003 వాట్సాప్ నెంబర్
0: వాట్సాప్ ద్వారా 7416162999 నెంబర్లకు మీ యొక్క సందేశాన్ని పంపించవచ్చు.
1: అలాగే మీ స్పందనని మెయిల్ చేయడానికి airpcvs@gmail.com దీనికి ఈమెయిల్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా మరోసారి 7416172999. శ్రోతల వద్ద సెలవు తీసుకుంటూ నమస్కారం.
0: నమస్కారం.
1: పుష్పాంజలి. కరుణామయుడు చిత్రం నుండి జి ఆనంద్ విల్సన్, ఎల్ఆర్ అంజలి.

0: Ladakh logs 56.15% surge in July footfall of tourists, reads a top story in the Asian Age. The paper adds, PM push gave domestic tourism boost. Ladakh's tourism sector is experiencing one of its strongest phases in recent years, with visitor numbers climbing sharply and consistently throughout 2026. The Financial Express writes, no charges for UPI users, small merchants, clarifies the government. In a piece titled Growing Old, the Statesman argues, for generations, aging was associated with restraint. People slowed down, spent less, took fewer risks, and gradually ceded social and economic space to younger generations. That understanding is being overturned. Longer life expectancy, better healthcare, and rising wealth have transformed retirement from a brief closing chapter into a life state that can last three decades. And finally, hills are fish spotted in Ganga near Ghazipur in UP decades after barrage cut off migration route, informs Hindustan Times. And with that, it's back to you, Shagun.
1: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and US Vice President J.D. Vance discuss ways to further strengthen comprehensive global strategic partnership in key areas. Har Ghar Tiranga campaign begins today, coinciding with 150th anniversary of India's national song, Vande Mataram. Appointment of 30 judges for High Courts of Madras, Calcutta, Madhya Pradesh and Karnataka notified. Amarnath Yatra to remain suspended from both Pahalgam and Baltal routes due to repair of tracks and forecast of bad weather. IMD issues orange alert for heavy rainfall in Uttarakhand and Chhattisgarh today. Sagnik Roy and Sayantan Koshari win gold medal in under 31 pairs at 9th World Bridge Federation Youth Transnational Championships. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: జిల్లాకు చేరిన 14.61 లక్షల క్యూసెక్ల గోదావరి వరద జలాలు, జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14.61 లక్షల క్యూసెక్ల వరద జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ఫలితంగా జిల్లాలో 7 మండలాల పరిధిలో 32 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేక కాజ్వేలు నీటమునిగాయి. మోటరైజ్డ్ బోట్లు, లైఫ్ జాకెట్ల సహాయంతో లంకవాసులు రాకపోకలు సాగించారు. 3 రోజుల తర్వాత వరద ఉధృతి తగ్గటంతో జిల్లా యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కనబర్చింది. 1,650 కోట్ల రూపాయలతో గోదావరి సెంట్రల్ డెల్టా వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి 2027 ఏప్రిల్ నాటికి జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా త్రాగునీటి సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నైదియాదేవి సంబంధిత శాఖల ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జలజీవన్ మిషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పైప్లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరు సరఫరాకు ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు ఇప్పటి వరకు 25% పూర్తయ్యాయని చెప్పారు. ఈ మెగా త్రాగునీటి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పైప్లైన్ల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో గత నెలలో జరిపిన పర్యటన విజయవంతంగా సాగింది. డెల్టా సుస్థిరతకు 152.2 కోట్ల రూపాయలతో 117 వరద గేట్ల ఆధునీకరణ పనులను ప్రారంభించిన అనంతరం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన పిచ్చుకలంకలో రైతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని 2 లక్షల ఎకరాల సాగుభూములకు ఉపయోగపడే లొల్లలాకుల నిర్మాణానికి 74 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటంపై ముఖ్యమంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో సాగునీటి పంపిణీకి సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మించిన వంతెనల వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి డెల్టా దిగువ ప్రాంతాలైన కే గంగవరం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో సాగునీరు సక్రమంగా అందకపోవడంతో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని పలువురు రైతులు వినతులు అందజేశారని కలెక్టర్ తెలిపారు. వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాల

సందర్భంగా వాడపల్లి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 1 ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు ఇంటింటికి చెత్తను సేకరించే 26 ట్రైసైకిళ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పంపిణీ చేశారు. రామచంద్రపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైసైకిళ్లను సంబంధిత పంచాయతీలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి సెంట్రల్ డెల్టాలో సాగునీటి సక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీజన్ మొదలై 50 రోజులైన వర్షాలు లేకపోవడం 70 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారని, సూపర్ ఎల్నినో కారణంగా సీలేరు నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి సాగునీటికి వినియోగించామని తెలిపారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కొత్తపేట, పీగన్నవరం, అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో దాదాపు 90 కిలోమీటర్ల మేర బైక్పై ప్రయాణించి కెనాల్, లాకుల దగ్గర నీటి నిర్వహణను మంత్రి పర్యవేక్షించారు. మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సర్వేపల్లి సోదరీమణులు శ్రేయ ఫణిరాజలక్ష్మి గార్ల గాత్రయుగళం వింటారు. శ్రీ పి నందకుమార్ వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ ఘటం. ముందుగా వినండి సన్నుతాంగి శ్రీ చాముండేశ్వరి వసంతరాగంలో వర్ణం ఆదితాళం.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి సోదరిమణులు శ్రేయ ఫణిరాజలక్ష్మి గార్ల గాత్రయుగళం వింటున్నారు. శ్రీ పి నందకుమార్ వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ ఘటంపై సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రక్కల నిలబడి కరహర ప్రియ రాగం, మిశ్రచాపుతాళం, త్రిపుడితాళం, త్యాగరాజస్వామి కీర్తన

0: మీరింతవరకు శ్రేయ ఫణిరాజలక్ష్మి గార్ల గాత్రయుగళం విన్నారు. వీరు సర్వేపల్లి సోదరిమణులు, శ్రీ పి నందకుమార్ వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ ఘటం. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వరాహ్వానం. డైల్ చేయవలసిన నెంబర్లు 2727244, ఇంకోటి 2727288. జత చేయవలసిన కోడ్ 0891. ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: హలో
4: సార్, గుడ్ మార్నింగ్.
3: శుభోదయం అండి. మీ పేరు
4: సార్? చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి సార్. బాగున్నారు సార్?
3: బాగున్నాం అండి. చెప్పండి
4: సార్. నాకు అన్నా తమ్ముడు సినిమా నుంచి మనోగుంపే హృదయ వీణ అనే పాట కావాలి సార్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హలో.
6: హలో, నమస్కారం సార్.
5: చెప్పండి.
6: మాకు కాతి దీపం నుంచి పాట కావాలండి.
5: మీ పేరు?
6: నా పేరు రాజండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
5: సరే.

0: హలో,
1: హలో, నమస్తే సార్. తనమేరం,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపల్లి నుంచి మాట్లాడుతానండి.
0: చెప్పండి వెంకట్రావు గారు.
1: సావుకారు సినిమా నుంచండి. శిబి చక్రవర్తి గురించి హరికథ ఉంటుందండి, హరికథ వేయించండి సార్.

దాతలున్న చోట పినాశులొక్కరువా? శిబి చక్రవర్తి లాంటి దాత ఉన్న సుశీనగరంలోనే నవకోటి నారాయణ శెట్టి నిలుబ్ధులుండేవాడు. ఆయన

ఎంత సంపాదించినా ఆయన ఆచితీరక సత్యనారాయణ వ్రతం చేసి ఇంకా గణిద్దామనే సంకల్పంతో కొబ్బరికాయ కోసం ఊరెంట బయలుదేరి దీనికి కూడా డబ్బు ఖర్చు పెట్టను ప్రాణం ఒప్పక అనా చెప్పిన తోట ముక్కానీకి ముక్కానీ చెబితే అర్ధనాకు అర్ధన అంటే కానీకి గీచి గీచి బేరం చేస్తూ చివరకు చెట్టునైతే ఊరికే కోసుకోవచ్చు కదా అని దుర్బుద్ధి పుట్టి ఆత్రంగా కాయలు కోయిపోయి కాలుదారి చేతులతో మత్త గట్టిగా పట్టుకుని వేలాడుతూ దిగే ఉపాయం కానక ప్రాణాలు కడబట్టి చేతులు పట్టు తప్పుతున్న సమయంలో ఆ పద్మ బాంధవుడలా ఏనుగుకు నీరు పెట్టడానికి వస్తున్నాడు.

పాతి డబ్బు కాసిపడి ఏనుగును తోలుకుని చెట్టు క్రిందకు పోయి చెట్టిగారి కాళ్ళు పట్టుకుని దించబోతుండగా ఏనుగు కాస్త నీరు త్రాగబోయింది. జాయ్ శ్రీమద్రమారు. మావటి చెట్టిగారి

0: సాహిని ఏనుగు కాసించి మావటి వారి కాళ్ళు పట్టుకుని దించబోవా. ఆ గుర్రం కూడా ఏనుగు మార్గమే పట్టగా గుర్రపురవుతో సహా ముగ్గురు కట్టకట్టుకుని జాయ్ శ్రీమద్ మళ్ళీ కథకు వద్దాం. శిబి చక్రవర్తి కీర్తి భూలోకం అంతటే కాదు స్వర్గలోకం దాకా వ్యాపించింది.
1: సురలాతని ఘన కీర్తిని విని మతి అబ్బురమ్ము పడినారు. సురలాతని ఘన కీర్తి

పారావతము రూపు దేగ రూపుకొని సురేంద్రుడవని దాని వెంటనంటి తరుముతురా.

0: ఏమిట్రా ఇది? నిన్న నీకు చెప్పలేదు ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దని?
1: ఏందోదరా, వాళ్ళు తిండి లేక చస్తుంటారు.
0: వాళ్ళు తిండి లేక చస్తుంటే నేనేం చేసేదిరా? ఇంకెవరి దగ్గరికైనా పోమను.
1: ఆడపోవటానికి భయపడి చస్తుండదు. నా మాటనే దక్కించండి.

పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. మళ్ళీ ఈ పల్లకి పాటలతో మిమ్మల్ని పలకరించే సమయం ఇదే ప్రసారంలో 10:15 నుండి. అప్పుడు కూడా డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, ఇంకోటి 2727288, రెండిటికి ఒకటే కోడ్ 0891. అనంతరాంశం కొద్ది క్షణాల్లో, అంతవరకు

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370-35 రద్దు చేసిన 7 ఏళ్లలో జమ్మూకాశ్మీర్, లడక్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని, విద్య, వైద్యం, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు, క్రీడలు తదితర రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమ రాజ్యాంగబద్ధ హక్కులకు దూరమైన మహిళలు, అణగారిన వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాలు ఇప్పుడు భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి రావడంతో సాధికారత సాధించాయన్నారు. ఈ ఏడాది డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు మరింత ప్రాధాన్యం సంతరించుకుందని నరేంద్ర మోదీ అన్నారు.
0: ఢిల్లీలో సోమవారం జరిగిన 85వ సాయుధ దళాల ప్రధాన కార్యాలయ పౌరసేవల దినోత్సవ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైనిక, పౌర విభాగాల మధ్య సమన్వయంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని అన్నారు. మారుతున్న భద్రతా పరిస్థితులు, సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైనిక, పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని చెప్పారు. సైనిక, పరిపాలనా వ్యవస్థలు వేరువేరు మార్గాల్లో కాకుండా సమన్వయంతో ముందుకు సాగాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌర, సైనిక అధికారుల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించేందుకు ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, అభివృద్దిపరమైన నియామకాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
2: ఆజ్ భారత్ మే యూనిఫార్మ్ ఔర్ సివిల్ సర్వీస్ దోనో కా ఏక హీ కమిట్మెంట్ హై, రాష్ట్ర ప్రథమ్ నేషన్ ఫస్ట్. జబ్ దేశ్ ఏక్ హో తో వ్యవస్థా కీ హర్ శక్తి రాష్ట్రీయ సామర్థ్య మే బదల్ జాతీ హై. సివిలియన్ ఔర్ మిలిటరీ ఆఫీసర్స్ కే బీచ్ స్ట్రక్చర్డ్ క్రాస్ ఎక్స్పోజర్ కో ఔర్ అధిక్ బఢానే కీ ఆవశ్యక్తా హై.
1: విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ గురువారం పలు కీలక బిల్లులను ఆమోదించింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి

0: నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లును మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలో సవరణలు చేయనున్నారు. అనంతరం ట్యాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లుకు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి కాంట్రాక్ట్ తయారీదారులను నియమించుకునే విదేశీ సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును 2040-41 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించే ప్రతిపాదన ఇందులో ఉంది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ది, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఎక్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్బంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో గురువారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. అసోంలో జాతీయ రహదారి 15పై 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. గౌహతి సమీపంలోని బైహాటా చారియాలి నుంచి తేజ్పూర్ వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 150,000 ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలను తీర్చిదిద్దడంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఒక ప్రధాన స్తంభంగా నిలపడమే గోబర్ధన్ పథకం ముఖ్య ఉద్దేశమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ఇస్కా ప్రొడక్షన్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బడాని కా టార్గెట్, కరీబ్ 5 MMSCMD ప్రొడక్షన్ కే లెవెల్ తక్ పహుంచానే కా ఇస్మే టార్గెట్ లియా గయా హై. అగర్ ఇస్కో హమ్ ఎన్వైరన్మెంటల్ పాయింట్ సే దేఖే తో దిస్ విల్ సేవ్ అబౌట్ 40 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్, కరీబ్ 75,000 కరోడ్ రూపీస్ నేషనల్ GDP కో యాడ్ హోగా ఆర్ అబౌట్ 1.5 లాక్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ బై దిస్ ప్రోగ్రామ్.
1: బ్రిక్స్ సభ్య దేశాల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు వేదికగా నిలిచిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మార్కెట్ బ్రిక్స్ వేవ్స్ బజార్ ముంబైలో గురువారం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని మహారాష్ట సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షేలార్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్ కుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంచల్ కుమార్ మాట్లాడుతూ, సృజనాత్మక రంగం కేవలం చర్చలకే పరిమితం కాకుండా పరస్పర సహకారాలకు దారితీసే వేదికగా మారాలని అభిప్రాయపడ్డారు. 2 రోజుల కార్యక్రమంలో 20 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారని, 500 మందికి పైగా డెలిగేట్లు హాజరయ్యారని అధికారులు తెలిపారు.
0: ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబైలో బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగైన పనితీరు కనబరిచిందని తెలిపారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి GDP వృద్ధి అంచనాను 6.7% పెంచామని అన్నారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ,
3: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Real GDP growth for this year is now projected at 6.7%. This is 10 basis points higher than our previous projections. Q1 at 7%, Q2 at 6.4%, Q3 at 6.5% and Q4 at 6.8%.
1: రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. టెరిటోరియల్ ఆర్మీ కార్యకలాపాలపై జరిగిన ఈ సమావేశంలో ఆ దళం విధులు, బాధ్యతలు, కీలక విజయాలపై ఉన్నతాధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, టెరిటోరియల్ ఆర్మీ పౌర సైనికుడు అనే భావనకు సజీవ రూపమని అన్నారు. దళ సభ్యులు ఒకవైపు

0: పౌర వృత్తులను కొనసాగిస్తూనే మరోవైపు సైనికులుగా దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రతా పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 44,400 మంది సిబ్బంది, 59 విభిన్న యూనిట్లు ఉన్నాయని రక్షణ మంత్రి తెలిపారు.
1: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా ధృవీకరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా

0: అగ్ని 4ను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా ధృవీకరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిగా నిలిచిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
1: కామన్వెల్త్ గేమ్స్ 2026లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం సత్కరించారు. ఢిల్లీలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతక విజేతలకు 30 లక్షల రూపాయలు, రజత పతక విజేతలకు 20 లక్షల రూపాయలు, కాంస్య పతక విజేతలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి భారత క్రీడారంగానికి భావితరాలను తీర్చిదిద్దే మార్గదర్శకులుగా ఎదగాలని విజేతలకు సూచించారు. ఈ సందర్భంగా 36,000 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్దరించిన ఖేలో ఇండియా పథకాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడారంగ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులను నిరంతరంగా అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: సర్కార్ ఖేలో ఇండియా స్కీమ్ లాయా స్పోర్ట్స్ కే లియే సారీ ఫెసిలిటీ వ్యవస్థ ఖడీ కరీ లాస్ట్ వీక్ మే 36,000 కరోడ్ రూపాయా దియా జో ఆప్కే లియే యూజ్ కరా జాయే. సర్కార్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔర్ ఫెసిలిటీ నహీ చలాయేగి. ఆప్ జైసే జో ఎథ్లీట్ రిటైర్డ్ కరేంగే జో స్పోర్ట్స్ కో జీతే హై మే ఆప్కో కహూంగా కి ఆప్ చలాఓ పైసా హమ్ దేంగే. దేశ్ కి ఆప్సే బహుత్ జ్యాదీ అపేక్షా హై. హమే హర్ బార్ నయే లక్ష్య కో తయ్ కర్నా హై ఔర్ ఏ లక్ష్య కో అచీవ్ కర్నే కే లియే ప్రయాస్ కర్నా.
0: నీట్ యూజీ ప్రవేశ పరీక్షను ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్కు వైద్యుల సంఘాలు, పిటిషనర్లు తమ స్పందనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. నీట్ యూజీని ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత విధానంలో లేదా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తరహాలో 2 దశల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, వ్యవస్థాపరమైన లోపాలను పూర్తిగా నివారించేందుకు నీట్ పరీక్ష నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
1: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి నిధులను విడుదల చేశారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. చేనేత రంగ అభివృద్దికి క్లస్టర్లు, హ్యాండ్లూమ్ పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. నేతన్న సేవలో పథకం కింద రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున మొత్తం 179 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని విడుదల చేశామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
3: చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం.
0: భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని నేత కార్మికులు, కళాకారుల అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. భారతీయ చేనేత కేవలం వస్త్రం మాత్రమే కాదని, అది దేశ సంస్కృతి, సంప్రదాయాలకు, లక్షలాది నేత కుటుంబాల జీవనోపాధికి పునాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని ఆమె కోరారు. వోకల్ ఫర్ లోకల్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని, భారతీయ చేనేత ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా నేత కార్మికులు, కళాకారుల గౌరవాన్ని పెంచాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు.
1: సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమం విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు

0: ఆలు డిజిటల్ అరెస్టులు ఆన్లైన్ ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత ఆధారిత సమగ్ర చర్యలు చేపడుతుందని తెలిపారు. సైబర్ నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు నేరాలు జరగకముందే గుర్తించి నివారించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు.
1: వివిధ రాష్ట్రాల పరిధిలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం పూర్తయింది. గుజరాత్లోని వడోదరా జిల్లా మంజల్పూర్కు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఖాబాయ్ రబారీపై 30,000 పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జన్సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 18,964 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ నాయకులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. అలాగే మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ విజయం సాధించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ చలనచిత్ర గీతాలు కోరుకోవడానికి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 రెండు నెంబర్లకి కోడ్ 0891. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం, చెప్పండి మీ పేరు.
1: నా పేరు రాజేంద్ర కుమార్, కాకినాడ సార్.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: అదే మురళీకృష్ణ చెప్పాను సార్, మురళీకృష్ణ గంటల పాటు పాడేయండి.

0: हेलो हेलो, नमस्कार
1: నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి.
0: అండి.
1: థ్యాంక్ యూ
0: శుభోదయం.
1: సార్, నేను
0: చెప్పండి.
1: 100% నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి.
1: సార్, స్వర్ణకమలంలో పాట ప్రసారం చేయండి. ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మిరపల్లి తుళ్ళు.
2: ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లు.

హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు లైంగిక బాధలకు గురయ్యారా? మీ

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని
1: ఆకాశవాణి.

మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా శ్రీ కృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం పింగళి నాగేంద్ర.

ఘంటసాల పీలీలా గళంలో జయసింహ చిత్రం నుండి వినే ఈ పాటకి సంగీతం టీవీ రాజు, సాహిత్యం సముద్రాల సీనియర్.

జై జవాన్ చిత్రం నుండి వినబోయే ఈ పాటకి సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి, పాడినవారు ఘంటసాల పి సుశీల. వినండి.

ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకి సంగీతం టి చలపతిరావు, సాహిత్యం సి నారాయణరెడ్డి, చిత్రం లక్షాధికారి.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు రాముడు భీముడు చిత్రం నుండి వినబోయే ఈ పాట ఘంటసాల పి సుశీల పాడగా, సంగీతం అందించినది పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం కొసరాజు రాఘవయ్య.

0: అదే అదే
1: నేను తెలుసుకున్నది.
2: ఘంటసాల పి సుశీల పాడిన సత్యకాలపు సత్యయ్య చిత్రం నుండి ఈ పాట వినండి. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం సి నారాయణరెడ్డి.

వినబోయే గీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పంతులమ్మ చిత్రం నుండి. ఈ పాట సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి.

కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం సుమంగళి.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే చిత్రం రావణుడే రాముడైతే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం జీకే వెంకటేష్, సాహిత్యం వేటూరి.

మధుమంజరి కార్యక్రమంలో చివరిగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి.

శ్రోతలు, ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. జాతీయ వార్తలు ముందుగా హిందీలో.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com.

0: కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి, ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటుంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: మధుమంజరి కార్యక్రమంలో ముందుగా ఆజాద్ చిత్రం నుండి హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సాహితీ.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుండి హరిహరన్ కౌసల్య పాడిన పాట వింటారు. సంగీతం చక్రి, సాహిత్యం కందికొండ యాదగిరి.

ప్రేమలేఖ చిత్రం నుండి చిత్ర ఉన్నికృష్ణన్ పాడిన పాట వింటారు. సంగీతం దేవ, సాహిత్యం భువనచంద్ర.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: పాలనాకాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరింత సాంకేతికత ఆధారిత, కాలపరిమితితో కూడిన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు సత్వర న్యాయం అందించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. పుదుచ్చేరిలోని గోరిమేడు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ మైదానంలో జరిగిన రాష్ట్రపతి పోలీస్ కలర్ ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుదుచ్చేరి పోలీసులను అభినందించిన అమిత్ షా, రాష్ట్రపతి పోలీస్ కలర్ అందుకోవడం క్రమశిక్షణ కలిగిన ఏ పోలీసు బలగానికైనా అత్యంత గర్వకారణమైన సందర్భాల్లో ఒకటన్నారు. పుదుచ్చేరి పోలీస్ బలగంలో 5,000 మందికి లోపే సిబ్బంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని రక్షించడం, అంతర్గత భద్రతను కాపాడడం, దాని గౌరవం, ప్రతిష్టను పరిరక్షించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు.
1: राष्ट्रपति ध्वज किसी भी डिसिप्लिन फोर्स के लिए उसके जीवन काल का सबसे गौरवपूर्ण क्षण होता है. पुदुचेरी पुलिस भले ही संख्या में 5,000 से कम हो, मगर आप इस देश की आध्यात्मिक धरोहर को संभाले हुए पुदुचेरी की रक्षा, आंतरिक सुरक्षा और पुदुचेरी के सम्मान की रक्षा करने का काम करते हैं.
0: मद्रास, कोलकाता, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం నియామకాల్లో 20 మంది న్యాయవాదులు, 10 మంది న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం 30 మందిలో 15 మంది మద్రాస్ హైకోర్టుకు, 8 మంది కోల్కతా హైకోర్టుకు, 6 కర్ణాటక హైకోర్టుకు, 1 మధ్యప్రదేశ్ హైకోర్టుకు నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు కొలీజియంతో సంప్రదించి ఈ నియామకాలను చేపట్టారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవంతో ఈ కార్యక్రమం కలిసి వస్తోంది. జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని కలిపి దేశభక్తిని చాటే ప్రత్యేక వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా సామూహికంగా వందే మాతరం గానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 200కు పైగా భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు, కాన్సులేట్లు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ మోదీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మహాత్మాగాంధీ నాయకత్వంతో స్ఫూర్తి పొందిన క్విట్ ఇండియా పిలుపు భారత స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ప్రతిబింబించిందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చించారు. నిన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ కీలక అభివృద్ధి చెందు

0: మారుతున్న సాంకేతికతలు, ఇంధన భద్రత, ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈరోజు రాంచీలో రాష్ట ప్రభుత్వ ప్రతినిధులతో మరొక విడత చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కమిటీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై విద్యార్థులతో జరిగిన తొలి విడత చర్చల్లో సాధించిన పురోగతిని ఆయనకు వివరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. అసోంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్టు అధికారిక బులెటిన్ తెలిపింది. సోనిత్పూర్, నాగావ్, గోలాఘాట్, శివసాగర్, హోజాయ్, దర్రాంగ్, జోర్హాట్, ధేమాజీ, చరాయిదేవ్, కార్బీ ఆంగ్లాంగ్, లఖింపూర్, విశ్వనాథ్ జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. మొత్తం 147,376 మంది ప్రజలు వరదల బారిన పడగా గోలాఘాట్ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం 53 సహాయ శిబిరాలను నిర్వహిస్తోంది. వీటిలో వరదల కారణంగా నిరాశ్రయులైన 8,568 మందికి ఆశ్రయం కల్పించారు. మరో 41 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఒడిశాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్షిపై అస్మిత 14-21, 21-14, 21-14 స్కోర్తో విజయం సాధించారు. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషన్ ఛాంపియన్షిప్స్లో అండర్-31 పెయిర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సాగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమరనాథ యాత్రను ఈరోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్రా మార్గాల్లో మరమ్మత్తు పనులు, రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. యాత్రా మార్గాల పరిస్థితితో పాటు భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ సూచనలను పరిగణనలోనికి తీసుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వలస పాలన కాలంనాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన 3 కొత్త నేర చట్టాలు, సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మద్రాస్, కోల్కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా గడ్డుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ జాక

విక్రమ్దేవ్ గారి భక్తిగీతాలు వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి. ముందుగా స్మరవారం, బహుదారి రాగం, ఆదితాళం, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి రచన.

చివరిగా ఏమని పొగడదుమే అభేరిరాగం ఆదితాళం శ్రీ తాళ్లపాక అన్నమాచార్య కీర్తన.

ఇంతవరకు శ్రీ జాకా విక్రమ్దేవ్ గారి భక్తి గీతాలు విన్నారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి. భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం సిరివెన్నెల సీతారాం.

నువ్వే నువ్వే చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట వింటారు. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

హలో బ్రదర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం రాజకోటి, సాహిత్యం భువనచంద్ర.

0: సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్య అంశాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణమని కేంద్రమంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. వార్తల వివరాలు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేసే అవకాశం ఉందని, అందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదాహరణ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గిరిజన మహిళ రాష్ట్రపతిగా

0: ఉన్న సమయంలో 50వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వకారణం అని అన్నారు.
1: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరి సోదరులకి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకుంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం.
0: గిరిజన గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 2,500 కోట్ల రూపాయలతో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అందించిందని గుమ్మడి సంధ్యారాణి వివరిస్తూ,
2: ఏ కొండ కోణంలో హాస్పిటల్కి వెళ్లాలంటే కొద్దన్న పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి గిరిజన గూడాల్లో, గిరిజన గ్రామాలలో, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన తాండాల్లో కలిపి 2,500 కోట్లతో రోడ్లు, సదుపాయాలు కల్పించాలని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఓ పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అలాగే ఫీడర్ అంబులెన్స్లు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే, ఇవన్నీ కూడా మనం చూసాం.
0: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజన సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి అంటే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన తత్వం, పరస్పర సహకారం, మంచితనం, మానవత్వ రూపాలు ఆదివాసీలు అంటూ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు. ప్రజాప్రభుత్వం ఆదివాసీల సమగ్ర అభ్యున్నతితో పాటు వారి సంస్కృతి, హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీ కలిగి ఉందంటే అందుకు కేంద్రంలో బలమైన నాయకత్వం కారణమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆయన ఈరోజు గుంటూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఇబ్బందులు కలుగచేస్తున్నప్పటికీ ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్న కేంద్ర నాయకత్వం మన భారతదేశం సొంతమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది లేస్ హస్తకళాకారులకు అధికారులు నిన్న ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు హస్తకళాకారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి 141 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. కళాకారులకు అందించే కళ్లజోళ్ల నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో వాటిని స్వయంగా పరిశీలించిన అనంతరం కళాకారులకు పంపిణీ చేశారు. నాటక రంగంతో పాటు పద్య నాటకాలు, జానపద కళారూపాలకు పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడలో నిన్న జరిగిన నాటక అకాడమీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రత్యేక కళాకారుల పింఛన్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన మీ భూమి మీ హక్కు రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాసుపుస్తకాలను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు భూమి హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం

0: ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. సచివాలయంలోనే భూమి రికార్డులకు సంబంధించిన వివరాలను సరిచేసుకునే అవకాశాన్ని కూడా స్వర్ణవార్డు, స్వర్ణగ్రామ కార్యాలయాల్లో చేసుకోవచ్చని అన్నారు. డాక్టర్ ప్రియాంక కోలుకోవాలని అందరి తరపున ప్రార్థిస్తున్నానని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రమాదానికి గురైన మెడికో ప్రియాంక త్వరగా కోలుకోవాలని కోరుతూ విద్యార్థులు నిన్న సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దగ్గుపాటి పురంధేశ్వరి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన నిన్న సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 18,74,000 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నంద్యాల పట్టణంలోనే 507 మందికి 3,79,00,000 రూపాయలకు పైగా ఆర్థిక సాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించినట్లు వెల్లడించారు. శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు వచ్చే నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి స్పష్టం చేశారు. ఆమె నిన్న కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున సాగునీటికి నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆమె సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు. వాతావరణం. నైరుతి బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర పశ్చిమ ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర పశ్చిమ ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ పశ్చిమ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడీపీలో ముందు ఉందంటే అందుకు కేంద్రంలోని బలమైన నాయకత్వమే కారణం అని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా కలిదిండిలో పర్యటిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కొన్ని ప్రకటనలు వింటారు.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే

0: కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రసార విశేషాలు వింటారు. ఈనాటి ప్రసారంలో 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో చోడవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 3:00 తెలుగు నాటకం వింటారు. విజయవాడ కేంద్ర సమర్పణ. ఈనాటి సాయంకాలం ప్రసారాలలో 5:00 యువవాణి కార్యక్రమం వింటారు. 5:30 సంధ్యారాగాలు శీర్షికన తెలుగు మధుర గీతాలు వింటారు. 6:30 సాయం సమీరం శీర్షికన ఫిట్నెస్, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం అనే అంశాలపై కార్యక్రమం వినవచ్చు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో చోడవరం శ్రీవాణి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రీవాణి మహిళా ఉపాధ్యాయునుల సాంస్కృతిక సంస్థ చోడవరం వారు సమర్పించు కదంబ కార్యక్రమం పాల్గొన్నవారు శ్రీమతి శ్రీవాణి, శ్రీమతి శ్రీవల్లి, శ్రీమతి మల్లీశ్వరి, శ్రీమతి మణిమాల. ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థనా గీతం పాడడానికి వస్తున్న వారు శ్రీమతి శ్రీవాణి.

0: శ్రీవాణి గారు ఆలపించిన చక్కని శ్రావ్యమైన ప్రార్థనా గీతం విన్నాం కదా, ఎంతో హాయిగా ఉంది. మరి ఇప్పుడు ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని విందాం. పర్యావరణ పరిరక్షణ మరియు స్వచ్ఛతా ప్రాముఖ్యతపై నలుగురు మహిళల మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చాగోష్ఠి విందామా? ఇందులోని పాత్రలు రమ్య, గృహిణి, పర్యావరణంపై శ్రద్ధ ఉన్న మహిళ; లక్ష్మి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు; కవిత, స్వచ్ఛంద సంస్థ కార్యకర్త; శారద, ఒక ఐటీ ఉద్యోగిని. ఈ చర్చాగోష్ఠిని ఒక చక్కటి సందేశాత్మక గీతంతో ప్రారంభిద్దాం. శారద, ఒక మంచి పాట పాడు వినిపించు.
1: ఓ, తప్పకుండా.

0: ఆహా, ఎంత చక్కటి పాట! మంచి సందేశం ఉంది ఈ పాటలో. మనమందరం సమైక్యంగా ఉంటేనే కదా ప్రకృతిని పరిరక్షించుకోగలం. దీనిపై నీ అభిప్రాయం ఏంటి రమ్య?
1: నమస్తే అండి అందరికీ. ఈ రోజుల్లో కాలుష్యం ఎంత పెరిగిపోయిందో చూస్తున్నాం. మన ఇళ్లను శుభ్రంగా ఉంచుకుంటున్నాం కానీ బయట పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదు. ఏమంటారు?
0: కరెక్ట్గా చెప్పారు రమ్య గారు. స్వచ్ఛత అనేది మన ఇళ్లలోనే మొదలవ్వాలి, కానీ అది వీధుల్లో కూడా విస్తరించాలి. నేను స్కూల్లో పిల్లలకు కూడా ఇదే చెప్తూ ఉంటాను, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం చాలా ముఖ్యమని.
2: లక్ష్మీ గారు చెప్పింది నిజం. మా ఎన్జీఓ తరపున మేము రోజూ చూస్తున్నాం ప్లాస్టిక్ సంచులు డ్రైనేజీల్లో ఇరుక్కుపోయి రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. మన పూర్వీకుల్లాగా మళ్ళీ బట్ట సంచులు జూట్ బ్యాగులు వాడటం అలవాటు చేసుకోవాలి.

0: అవును కవిత గారు, టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ప్రకృతికి దూరం అవుతున్నాం అనిపిస్తుంది. మా ఆఫీసుల్లో ఇప్పుడు జీరో ప్లాస్టిక్ పాలసీ పెట్టారు. ప్రతి ఒక్కరూ తమ సొంత వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చిన్న మార్పులు ప్రతి చోట జరిగితే చాలా బాగుంటుంది.
1: నిజమే శారదా, నేనైతే మా ఇంట్లో తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇస్తున్నాను. తడి చెత్తతో ఇంట్లోనే మొక్కల ఎరువు తయారు చేస్తున్నాను. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.
2: శభాశ్రమ్య గారు, మా పాఠశాలలో కూడా తడి చెత్త పొడి చెత్త విడిగా ఎందుకు సేకరించాలో విద్యార్థులకు అవగాహన కల్పించాము. ఆరోగ్యకరమైనటువంటి తినుబండారాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, పొడి చెత్తను తగ్గించవచ్చని అర్థమయ్యేటట్టుగా విద్యార్థులకే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన సదస్సు పెట్టి చెప్పాము. ప్రతి ఒక్కరూ కూడా తమ పుట్టినరోజున కనీసం ఒక మొక్క అయినా నాటాలి. చెట్లను నరకడం వల్లనే కదా ఇప్పుడు వర్షాలు పడడం లేదు, ఎండలు మండిపోతున్నాయి.
3: కరెక్ట్ లక్ష్మి గారు, పచ్చదనంతో పాటు నీటి సంరక్షణ కూడా ముఖ్యం. వర్షపు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు ప్రతి ఇంట్లో ఉండాలి. చుక్క చుక్క నీరు రేపటి మన జీవనాధారం.
0: అవును, పర్యావరణాన్ని రక్షించడం అంటే కేవలం చెట్లను నాటడమే కాదు కదా, నీటిని విద్యుత్ని పొదుపు చేయటం కూడా. అవసరం లేనప్పుడు లైట్లు ఫ్యాన్లు ఆపేయటం వల్ల కూడా మనం ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం.
1: అవును శారదా, ప్రభుత్వం ఎన్ని పథకాలు తెచ్చినా ప్రజల్లో మార్పు రానంత వరకు ఏదీ సాధ్యం కాదు. మనమంతా కలిసికట్టుగా అడుగులు వేస్తేనే మార్పు సాధ్యం. పరిశుభ్రతే దైవత్వం అన్నారు కదా, మన పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకుంటే ఆరోగ్యం మన చెంతనే ఉంటుంది.
3: అవును, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం, మన భవిష్యత్తును సురక్షితం చేసుకుందాం. శారదా, ఈ విషయం గురించి ఏదైనా ఒక మంచి పాట పాడతావా?
0: ఓ తప్పకుండా.

0: చాలా గొప్ప సందేశం వినిపించావు శారదా నీ పాటలో. ఖచ్చితంగా ఈ మార్పు మన నుంచే, మన ఇళ్ల నుంచే మొదలవ్వాలి. మన అందరం కలిసి ఈ నినాదాన్ని గట్టిగా చెప్దామా? స్వచ్ఛతే మా లక్ష్యం, ప్రకృతి పర్యావరణ పరిరక్షణే మా ధ్యేయం.
1: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఆర్ లక్ష్మి గారు ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత గురించి కొన్ని విషయాలు మనకి అర్థమయ్యేలా చెప్తారు.
2: ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత లేదా స్త్రీ శక్తి. ఇది మహిళలకు విద్యా స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం, నిర్ణయాలు తీసుకునే శక్తి మరియు సమాజంలో సమాన హక్కులు కల్పిస్తుంది. గత స్త్రీలు ఎలా ఉండేవారు, మనం గృహంలో చదువు లేకుండా ఉండేవారు తల్లిదండ్రుల అండర్లోను. ప్రజెంట్ మనం ఆ స్థితి నుంచి మనం స్పేస్లోకి వెళ్ళే స్థితి వరకు కూడా వచ్చాము. ఇంకా ఒకరిద్దరే వెళ్తున్నారు. ఇది చాలామంది అందరూ మ్యాక్సిమం 50% వెళ్ళే వరకు కూడా మనం కృషి చేయాలి. ఆ విధంగా మనం సాధికారత తీసుకురావాలి. దీని ద్వారా స్త్రీలు తమ కాళ్లపై తాము నిలబడి దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తారు. మహిళా సాధికారత ఆర్థిక సాధికారత సాధించాలి, అంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. అలాగే విద్యారంగంలో కూడా ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నతమైన రంగాలకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ తమ కాళ్ళపై తాము నిలబడాలి. సామాజికంగా నేటి కాలంలో పురుషులకి స్త్రీలకి మధ్య ఉన్న తేడాను తరిమివేస్తూ అందరూ సమానమైన భావన తీసుకురావాలి. ఆ భావన ఎప్పుడొస్తుందంటే అందరూ విద్యావంతులై ఉన్నత విద్యను అభ్యసించినట్లయితే, అప్పుడే మహిళా సాధికారత సాధించినట్లు అవుతుంది. అలాగే రాజకీయ రంగంలో, నేటి రాజకీయ రంగంలో పురుషులకున్న ప్రాధాన్యత స్త్రీలకు తక్కువగా ఉంది. కాబట్టి రాజకీయ రంగాలలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి అన్ని రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పోటీ పరంగా రాజకీయ రంగాల్లోని మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటే పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సమానమైన హక్కుల్ని అనుభవిస్తూ మంచి ఉన్నత స్థాయికి తీసుకురాగలము. అలాగే ఇవన్నీ మనం సాధించినప్పుడే మహిళా సాధికారత జరుగుతుందని మనం భావించవచ్చు. ఈ రంగంలోనే కాకుండా విజ్ఞాన రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ ఈ రోజుల్లో సైంటిస్టులుగా కూడా మనం ఎంతగానో ఎదగొచ్చు. అలాగే ఇంకా అనేక రంగాల్లోనూ కూడా పురుషులతో సమానంగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళినప్పుడే ఈ మహిళా సాధికారత అనేది సాధించబడుతుంది. నేటి కాలంలో మనం చాలామంది స్త్రీలు సొంతంగా, అంటే బయటికి వెళ్ళలేము అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు మనం ఇంట్లోనే, నేటి టెక్నాలజీ కమ్యూనికేషన్ పెరిగిన సందర్భంగా ఆన్లైన్ వ్యాపారం ద్వారా చాలా రకాలుగా మనం ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థిక సాధికారతను సాధించవచ్చు.
1: విన్నారు కదా, శ్రీమతి ఆర్ లక్ష్మి గారు మహిళా సాధికారత గురించి ఎన్నో విషయాలు చెప్పారు. వాటన్నిటిని మనం ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన ఆరోగ్యానికి పనికొచ్చే వంట గురించి తెలుసుకుందాం. అంటే 50 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎక్కువగా ఉపయోగించేది అరటి దవ్వ. అరటి చెట్లు ఒక గెల వేసిన తర్వాత రెండోసారి ఇంకా కాయడానికి తీసేస్తారు. వాటి కాండంలో మధ్యలో ఉండేటటువంటి దవ్వ అనే ఒక పార్ట్ని మనం కూరగా వండుకుని ఆరోగ్యానికి పనికొచ్చే ఆహారంగా మార్చుకోవచ్చు. అరటి దవ్వ కూర తినడం వల్ల ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే శరీరంలో కిడ్నీలలో ఉండే రాళ్ళు కానీ వెంట్రుకలు అలాంటివి ఏమైనా వేస్ట్ మెటీరియలు అంతా కూడా బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. చాలా అరుదుగా దొరికేటటువంటి అరటి దవ్వని ఏం చేయాలంటే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చేతికి జిగురు అంటుకోకుండా మజ్జిగ నీళ్లు కలిపిన ఒక గిన్నెలోని నీళ్లలోకి తరుక్కోవాలి. వాటిని పసుపు, ఉప్పు, చింతపండు వేసి ఉడకపెట్టుకోవాలి. దాన్ని చేతితో గట్టిగా పిండిన తర్వాత పొడిపొడిగా అయిపోతుంది. దానికి మనం ఇప్పుడు తాలింపు ఏర్పాటు చేసుకోవాలి. ప్యాన్లో నూనె తీసుకుని దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా వేగిన తర్వాత మనం చేతితో గట్టిగా పిండి పెట్టుకున్నటువంటి అరటి దవ్వను కూడా వేసి వేయించుకోవాలి. కొంత 5 నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో నువ్వులు, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి వేయించి దంచుకున్న పౌడర్ చల్లుకోవాలి. ఈ కూర తినడానికి చాలా రుచిగా ఉంటుంది. వినడానికి కూడా ఎవరికి చాలామందికి తెలియదు పూర్వకాలం వంట. ఆరోగ్యానికి చాలా మంచిది. ఏడాదిలో ఒక్కసారైనా సరే ఈ అరటి దవ్వ కూరని అందరూ తినడం వల్ల కిడ్నీలలో ఆరోగ్యం చాలా బాగుంది.

0: ఇది అందరూ ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన కిడ్నీల ఆరోగ్యం గురించి ఒక వంట నేర్చుకున్నాం కదా, మన శరీరంలోని గట్టు తాలూకా ఆరోగ్యం గురించి. సూక్ష్మజీవులు ఎప్పుడు మనకు హాని చేస్తాయనుకుంటాం, కొన్ని సూక్ష్మజీవులు మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి కూడా. అలాంటి ప్రోబయోటిక్ ఆహారం గురించి శ్రీమతి మల్లీశ్వరి గారు కొంచెం చెప్తారు, వినండి.
1: నమస్తే అండి. ఈ మధ్య ఎక్కడ చూసినా గట్ హెల్త్ అనే పదం వింటున్నాం కదా. అయితే మన పాఠశాల టెక్స్ట్ బుక్స్లోకి వచ్చేటప్పటికి ఈ పదం ఇంకా ఎంటర్ అవ్వలేదు, కానీ రీసెర్చ్ ముమ్మరంగా జరుగుతోంది ఈ గట్ మైక్రోబియం మీద. నిత్య జీవితంలో ఈ విషయాల్ని మనం అన్వయించుకొని మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి చర్చిద్దాం. మన పేగుల్లో, ముఖ్యంగా చిన్న పేగు పెద్ద పేగుల్లో కొన్ని కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని మనకి హాని చేసే ఉంటాయి. ఈ రెండిటి యొక్క సమతుల్యత ఎప్పుడైతే బాగుంటుందో, అంటే ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండి హాని చేసేవి తక్కువగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం యాక్టివ్గా ఉంటాం, మన ఆనందంగా కూడా ఉంటాం, వ్యాధుల బారి నుంచి కూడా తప్పించుకుంటాం, చాలా దూరంలో ఉంటాం అన్నమాట ఆ అనారోగ్యానికి. అయితే మన పేగుల్లో ఉన్నటువంటి కోటానుకోట్ల బ్యాక్టీరియాని మనం మల్టిప్లై చేసుకోవాలి, అంటే వృద్ధి చేసుకోవాలి అంటే అది ఎలా సాధ్యం? మనం తీసుకునే ఆహారం ద్వారానే సాధ్యం. ఎటువంటి ఆహారం తీసుకుంటే ఈ బ్యాక్టీరియాని మనం పెంచుకోవచ్చు అంటే ప్రోబయాటిక్ ఫుడ్, ప్రీబయాటిక్ ఫుడ్. ఏంటి ప్రోబయాటిక్, ప్రీబయాటిక్? ఇవన్నీ ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే తరగతి గదిలోనే పిల్లలకి మనం తెలిసేటట్టుగా చేయాల్సి ఉంది, అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలకు కూడా తెలియాల్సి ఉంటుంది. సో ముందు ఒకసారి ప్రీబయాటిక్ ఫుడ్ అంటే ఏంటో చూద్దాం. మనం రోజు తీసుకునేటటువంటి హోల్ గ్రెయిన్స్ అంటే గింజ ధాన్యాలు, కాయధాన్యాలు, ఇంకా ఫ్రెష్ కూరగాయలు, పళ్ళు, ఇవన్నీ కూడా ప్రీబయాటిక్ ఫుడ్స్. వీటిలో అధికమైనటువంటి పీచు పదార్థం ఉంటుంది. ఇకపోతే ప్రోబయాటిక్ ఫుడ్స్ అంటే ఏంటో చూద్దాం. మన పేగుల్లో ఉన్నటువంటి కోటానుకోట్ల బ్యాక్టీరియాని వృద్ధి చేయాలి అంటే వాటికి ఆహారం ఇవ్వాలి మనం. వాటికి ఆహారం ఏంటంటే హై ఫైబర్ డైట్, ఎక్కువ పీచు పదార్థాలు ఉన్నటువంటి ఆహారం ఇస్తే అవి వృద్ధి చెందుతాయి అన్నమాట. మరి ఎక్కువ పీచు పదార్థాలు ఏ ఆహారంలో ఉంటాయి? ప్రీబయాటిక్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, హోల్ గ్రెయిన్స్, కాయధాన్యాలు, లెంటిల్స్, వీటన్నిటిలోని కూడా ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, వీటన్నిటిలోని కూడా. ఇవి కాకుండా మనం ప్రోబయాటిక్ ఫుడ్స్ కూడా ఇవ్వాలి. ప్రోబయాటిక్ ఫుడ్స్ అంటే ఏంటంటే మంచి బ్యాక్టీరియా కలిగినటువంటి ఆహార పదార్థాలు. ప్రోబయాటిక్ ఫుడ్స్ మన రోజువారీ జీవితంలో కూడా మనకు తెలియకుండానే మనం వాడుతూ ఉన్నాం. సింపుల్గా చెప్పాలి అంటే మనం రోజు తాగే మజ్జిగ, ఈ మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనే మనకి బాగా ఎంతో, ఇంకా దీని ఉపయోగం మనం చెప్పలేం, అంత మంచి ప్రోబయాటిక్ బ్యాక్టీరియా మన రోజు తాగే మజ్జిగలో ఉంది. మనం రోజు తినేటటువంటి గంజన్నం, రాత్రి మిగిలిపోయిన అన్నంలో కాస్త నీళ్లు పోసి పక్కన పెట్టేస్తాం కదా, అది మన్నాడు ఉదయానికి దానిలో లాక్టోబాసిల్లస్ చాలా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఇటువంటి గంజన్నం, మజ్జిగన్నం, ఈ రెండు చాలా తక్కువ ఖర్చుతో మనం తయారు చేసుకోగలిగినటువంటి ప్రోబయాటిక్ ఫుడ్స్. ఇవి కాకుండా మనం కొంచెం శ్రద్ధతో కొంచెం ఖర్చుతో తయారు చేసుకోగలిగినవి ఏంటి అంటే కిమ్చీ అని, కంబూజా అని, ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మనం చేసుకోగలిగిన వాటి గురించి చెప్పుకుందాం. సో కిమ్చీ అంటే ఏమీ లేదండి, మనకి రోజు దొరికేటటువంటి క్యాబేజీ. ఆ క్యాబేజీని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిలో కాస్త ఉప్పు పసుపు వేసి ఒక 3 రోజులు వాటిని మీరు పక్కన పెట్టేస్తే అందులో మంచి బెనిఫిషియల్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతాయి. దాన్ని మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు ఒక 2-3 స్లైసెస్ మీరు తింటూ ఉంటే సరిపోతుంది, మీ పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. ఇంకా కంబూజా, కంబూజా అంటే కూరగాయలు, క్యారెట్టు, బీట్రూటు, ఇంకా 2-3 రకాల కూరగాయలు ఏమైనా తీసుకుని వాటిలో కొంచెం మిరియాల పొడి, కొంచెం బెల్లం, నీళ్లు, ఉప్పు వేసి కాస్త పక్కన పెట్టారనుకోండి, ఒక 21 డేస్కి అందులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది అది ఒక మంచి ప్రోబయాటిక్ డ్రింక్గా మారుతుంది. ఇవే కాకుండా కెఫీర్ సీడ్స్ అని మనకు దొరుకుతాయి, అవి ఇక్కడ దొరకకపోవచ్చు కానీ అవి కొంచెం కాస్ట్లీ అయినా కూడా వాటి వల్ల కూడా ఉపయోగం ఉంది. ఈ కెఫీర్ సీడ్స్ని కూడా మనం, వీటిని కూడా ఉపయోగించి మనం మంచి ప్రోబయాటిక్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. అలాగే బీట్రూట్ ముక్కల్ని కూడా ఫెర్మెంటేషన్ చేసి మనం ఒక మంచి ప్రోబయాటిక్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. సో ప్రీబయాటిక్ ఫుడ్ తినడం వల్ల మన పేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి ఆహారంగా ఉపయోగపడి వృద్ధి చెందుతుంది. ప్రోబయాటిక్ ఫుడ్ తినడం వల్ల బ్యాక్టీరియా మన పేగుల్లోకి వెళ్తుంది, దాన్ని వృద్ధి చెందించడానికి మనం ప్రీబయాటిక్ ఫుడ్ తింటాం. ఈ రకంగా మన పేగుల్లో బ్యాక్టీరియాని వృద్ధి చెందితే గనక మన ఆరోగ్యం బాగుంటుంది. గట్ బ్రెయిన్ యాక్సిస్ గురించి మీరు వినే ఉంటారు, ఇది బాగా డెవలప్ అవుతుంది, వ్యాధులకు దూరంగా ఉంటాం. వీటితో పాటు

0: ఇంకా మనం మంచి 7 నుంచి 8 గంటల నిద్ర, ఎక్సర్సైజు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కనుక గడిపితే ఆరోగ్యం మనకు సొంతం అవుతుంది. ఈ విషయాలన్నీ కూడా పాఠశాల లెవెల్ నుంచే విద్యార్థులకి తెలిసేటట్టుగా టీచర్స్ అందరూ కూడా ప్రయత్నం చేయాలి.
1: ఇప్పటివరకు శ్రీమతి మల్లీశ్వరి గారు చెప్పిన గట్ హెల్త్ బాగు చేసుకోవడానికి ప్రోబయోటిక్స్ యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకున్నాము. ఈ కదంబ కార్యక్రమంలో చివరిగా శ్రీమతి శ్రీవల్లి గారు ఆలపిస్తున్నట్టు ఒక లలిత గీతాన్ని వినండి. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.

0: ఇంతవరకు చోడవరం శ్రీవాణి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంలో 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz, ఇంకా రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లలో కూడా వినవచ్చు. గమనిక సమాప్తం.

0: ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో చోడవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
1: అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా చోడవరం ఎంపీపీ మెయిన్ స్కూల్ విద్యార్థులతో కదంబ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తేజ, మహేష్, గౌతమ్, హేమ, విన్య, జాస్మిన్, తేజ, మను, రిషిత, ఆశీస్, శశాంక్, హర్షవర్ధన్. ముందుగా ప్రార్థన.

0: ఇప్పుడు పద్యాల తోరణం. తేజ, మహేష్, గౌతమ్, హేమ, విన్య, దేవాంశ్ పద్యాలు చెప్తారు.
1: ధనము కోరబెట్టి దానంబు సేయక, తాను తినక లెస్సదాచుగాక, తేనె తీగ కూర్చి తెనువరికీయద, విశ్వధాభిరామ వినురవేమ. భావం, సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండు కాకుండా దాచిపోయడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూరబెడితే చివరకు అది బాట సాల పాలవుతోంది కదా.

0: నాడు పొందురు సుమతి భావం. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది.
1: ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును. మాట జారనేమి మరి తీసుకోలేము, తెలిసి మెలుగుమయ్య తెలుగు బిడ్డ. భావం, ఎంత స్నేహితులైనా వారిని వేలాకోలం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు, ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేము. మాట్లాడే ముందు బాగా ఆలోచించుకోవాలి.
2: ఎరకు మీ కసుగాయలు, దూరకు మీ బంధుదనుల దోషము సుమ్మి, పారకు మీ రణమందున మేరకు మీ గురువుని మీదము సుమతి భావం. రాలిన పిందలను ఏరవద్దు, బంధువుల తప్పును ఎంచి దోషించరాదు. యుద్ధరంగం నుండి పారిపోరాదు, గురువుల మాటను జవదాటరాదు.

కుమారుడు మహిలో సుమతి భావం లవ్వలేమి చెప్పినా వినాలి, వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు, బాగా ఆలోచన చెయ్యాలి. అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు.

0: సరిసుమతి భావం. మంచి చేసిన వారికి మంచి చేయడం గొప్ప కాదు, హాని చేసిన వారికి ఇంతకుముందు వారు చేసిన చెడు గురించి ఆలోచించక ఉపకారం చేసేవాడే నేర్పు కలవాడు.
1: అభినయ గేయం జాస్మిన్, తేజ, మను, రిషిత ఇప్పుడు పాడి వినిపిస్తారు.

0: తరువాత కవి గిడుగు వెంకట రామమూర్తి గురించి విందామా? చెప్పడానికి వస్తున్నారు కవితాంజలి. గిడుగు రామమూర్తి జయంతి 29 ఆగస్టున తెలుగు భాష దినోత్సవము జరుపుకుంటాము. ఈయన తెలుగు వ్యవహారిక భాష పితామహుడు. ఈయన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో 29 ఆగస్టున 1863 జన్మించారు. ఈయన 1975 తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హై స్కూలులో చేరాడు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తి ఏర్పడింది. అప్పుడు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తెచ్చారు. ఈయన బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది. గిడుగు వాడుక భాషలో ఉన్న వాదాన్ని చేపట్టినందుకు యుద్ధం చేయవలసి వచ్చింది. ఇప్పుడు మరొక స్వాతంత్ర సమరయోధుడు గురించి విందామా? భగత్ సింగ్ గురించి ఆశీస్ మీతో కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాడు.
1: నేను భగత్ సింగ్ గురించి చెప్పబోతున్నాను. జననం 1907 సెప్టెంబర్ 28, మరణం 1931 మార్చ్ 23. తన కుటుంబం మొత్తం తండ్రి, తాత, చిన్నాన్నలు స్వతంత్ర పోరాటంలో ఉండడం వల్ల భగత్ సింగ్ పుట్టుకతోనే విప్లవాన్ని పుణికిపుచ్చుకున్నాడు. 13 ఏళ్ల వయసులో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రభావితుడై గాంధీజీ అభిమాని అయ్యాడు. భగత్ సింగ్ అనే నేను, వాళ్ళు నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలు చంపలేరు. వాళ్ళు నా శరీరాన్ని నాశనం చేయవచ్చు కానీ నా ఆత్మవిశ్వాసాన్ని విరగొట్టలేరు. విప్లవం మానవునికి జన్మ హక్కు. స్వేచ్ఛ అనేది ఎప్పటికీ నశించని జన్మ హక్కు. మతం అన్నది మనిషి రూపొందించుకున్నదే తప్ప మతం వల్ల మనిషి రూపొందలేడు. భయమనే ఆలోచనలను నీ మెదడులోకి రానియకు. ఆ ఆలోచనలే నిన్ను పిరికివాడిని చేస్తాయి. నేను ఒక మనిషిని, మానవాళిని ప్రభావితం చేసేవన్నీ నాకు సంబంధించినవే.
0: తరువాత కవిత గ్రూప్ దేశభక్తి గీతం పాడుతారట, విందాం.

0: వందే మాతరం.
1: ఒక మంచి పాట విన్నాము కదా, ఇప్పుడు కే హర్షవర్ధన్ ఒక నీతి కథ చెప్తాడు.
2: ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. తను బాగా తెలివైనవాడు, కానీ తను సమయాన్ని సరిగ్గా వాడుకునేవాడు కాదు. ఎప్పుడు వృధా చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు తన మార్క్స్ చూసి తనకి ఆశ్చర్యం వేసింది. అది యావరేజ్ కన్నా వేస్ట్. ఆ మార్క్స్ చూసి తల్లిదండ్రులు బాగా తిడతారు. తను బాధపడుతూ వెళ్ళి రూమ్లో కూర్చుంటాడు. సాయంత్రం తాతయ్యకి తన బాధని పంచుకుంటాడు. తాతయ్య తనని నది దగ్గరకు తీసుకువెళ్ళి, టైం కూడా నది లాంటిదే, ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడా ఆగదు, టైం కూడా ఇంతే అని చెబుతాడు. కానీ తనకి ఏమీ అర్థం కాదు. నీకు ఒక కథ చెప్తాను విను అని అంటాడు. ఒకనకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను బాగా వీరుడు. తను సమయాన్ని సరిగ్గా వాడుకునేవాడు కాదు. స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకసారి తన రాజ్యాన్ని మొత్తమంతా కూల్చేస్తారు. అప్పుడు తను బాగా ఏడుస్తాడు. అది విన్న తను అప్పటి నుంచి టైంని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి అప్పుడు నీట్గా ఉపయోగించుకొని నీట్గా ఉండేవాడు.
1: సమయం విలువ తెలుపుతూ హర్షవర్ధన్ ఒక మంచి కథ వినిపించాడు కదా. ఇప్పుడు శశాంక్ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్తాడు. విందాం రండి.
3: స్వేచ్ఛ ఇవ్వబడదు, మనమే తీసుకోవాలి. చర్చల ద్వారా చరిత్రలో నిజమైన మార్పు ఎప్పుడూ జరగలేదు. రాజకీయ బేరసారాలు రహస్యం. మీరు నిజంగా ఉన్నదానికంటే మరింత బలంగా కనిపించడం. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛని ఇస్తాను. ఈరోజు మనకు ఒకటే కోరిక ఉండాలి. భారతదేశం జీవించాలంటే చనిపోవాలని కోరిక, అమరవీరుని మరణాన్ని ఎదుర్కోవాలనే కోరిక. తద్వారా అమరవీరుడి రక్తంతో స్వేచ్ఛకు మార్గం సుగమం అవుతుంది. పలచబడిన జాతీయవాదం, పరిపూర్ణ న్యాయం, నిష్పాక్షికత ఆధారంగా మాత్రమే భారత విముక్తి సైన్యాన్ని నిర్మించవచ్చు. మన స్వేచ్ఛను మన రక్తంతో చెల్లించడం మన కర్తవ్యం. మన త్యాగం, కృషి ద్వారా మనం పొందే స్వేచ్ఛను మన సొంత శక్తితో కాపాడుకోగలుగుతాము. ఒక వ్యక్తి ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆలోచన అతని మరణం తర్వాత 1000 జీవితాలు

0: కాలంలో అవతరిస్తుంది.
1: జీవితంలో కుటుంబం చాలా విలువైనది. అలాంటి కుటుంబం గురించి విన్యా గ్రూప్ మీతో ఏదో చెప్తారట.
2: హాయ్ విన్యా, ఏం చేస్తున్నావు?
3: హాయ్ పావని, ఏంటి ఇలా వచ్చావు?
2: ఆడుకోవడానికి వచ్చా. లేకడా వస్తానన్నది వచ్చిందా?
3: ఇదిగో వచ్చేసా. ఏం ఆడుకుందాం?
2: ఎండ చాలా ఉంది, క్యారమ్ బోర్డ్ ఆడుకుందామా?
3: సరే. విన్యా, మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, చుట్టాలు వచ్చారా?
2: లేదు, న్యూస్ పేపర్ చదువుతున్నారే ఆయనే మా తాతయ్య, మా తమ్ముణ్ణి ఆడిస్తున్నారే ఆవిడే మా నాన్నమ్మ, వంటింట్లో వంట చేస్తున్నారే ఆమె మా అమ్మ, మా అమ్మకు సాయం చేస్తున్నారే ఆయనే మా నాన్న.
3: అబ్బా, మీది పెద్ద కుటుంబమే.
2: మీది ఉమ్మడి కుటుంబమా? అవును, మాది ఉమ్మడి కుటుంబమే.
3: అవును, మీది చాలా పెద్ద కుటుంబం. మా నాయనమ్మ మా తాతయ్య వేరే ఊర్లో ఉంటారు. మీ బట్టించి రాగానే మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. మా అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతారు.
2: అవునా, మా అమ్మ నాన్న కూడా పనికి వెళ్ళిపోతారు, కానీ మా తాతయ్య మా నాన్నమ్మ మాకు ఎన్నో కథలు చెప్తారు, ఆడిస్తారు కూడా.
3: మా నాయనమ్మ మా తాతయ్య ఊరిలో ఉంటారు, మా అమ్మ మా నాన్న తీసుకొని రారు, మేము తీసుకొని రమ్మన్నా తీసుకొని రారు. మేమందరిమీ కలిసి ఉంటే బాగుంటుంది. విద్యా, మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, పనులు ఎక్కువ అవుతాయేమో.
2: లేదు, మేమంతా తల పని చేస్తాం, దానివల్ల ఇంట్లో పనులన్నీ త్వరగా అయిపోతాయి.

0: మంచిది.
1: ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా చోడవరం MPPS మెయిన్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు.
2: ఇంతవరకు చోడవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు సినిమా పాటలు వింటారు. ముందుగా ఊయల చిత్రం నుండి చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం SV కృష్ణారెడ్డి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

యమలీల చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు కావస్తోంది. తెలుగు నాటకం వింటారు విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జరుగుతున్న కథ. రచన శ్రీ ఆకెళ్ళ. ఇందులో పార్వతి, వీర్ల అంజుశ్రీ, నరసింహం, గంగోత్రి సాయి, శ్యామల, శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గ, బండారు నాగరాణి, శంకరయ్య, పి రంగనాయకులు. సంగీతం కె సత్యనారాయణమూర్తి. నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. వినండి జరుగుతున్న కథ.

హలో రాణి, నువ్వా? బాగున్నావా? అందరం బాగున్నాం. ఆహా, కొత్తిలా? కొత్తింటికేమి, బ్రహ్మాండంగా ఉంది. గృహప్రవేశానికి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ రానేలేదుగా. అలాగా? సరే సరే. మా అత్తయ్య వాళ్ళ బాగున్నారే, ఇప్పుడే కాసేపట్లో రావాలి. వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. మా వారు స్టేషన్ కూడా వెళ్ళారు తీసుకురావటానికి. రాణి, మా అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను.

0: వస్తాను, ఉంటాను, బాయ్ బాయ్. రండి అత్తయ్య, రండి మావయ్య. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య?
1: బాగా జరిగిందమ్మా. మధు ఏడి?
0: మీకోసమే స్టేషన్కి వెళ్ళాలి అన్నారు, రాలేదా?
1: రాలేదమ్మా,
0: ఆఫీస్లో కుదరలేదేమో.
2: అయ్యో, మీరు వచ్చేసారా? మీకోసం స్టేషన్ అంతా తిరిగానమ్మా.
3: అవునా, స్టేషన్లో మీ నాన్న నిలబడినిస్తేగా అన్నిటికీ కంగారేరా.
2: వెల్కమ్ టు తెనాలి నాన్న. ఇలా మన సొంతింట్లో మనం ఉండటం చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా నాన్న.
1: అవునరా, చాలా హ్యాపీగా ఉందిరా.
3: అవునరా, చాలా సంతోషంగా ఉంది.
2: పార్వతి, పార్వతి, సామాన్ లోపల పెట్టు, అమ్మా నాన్న విశ్రాంతి తీసుకుంటారు.
0: అలాగేనండి.
3: అయ్యో, నీకెందుకమ్మా శ్రమ, నేను తీసుకెళ్తాలే.
0: మరేం పర్వాలేదు అత్తయ్య, మీరు అలా కూర్చోండి.
2: అమ్మా, తీసుకెళ్ళని. నానా, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళి అర్లీగా వచ్చేస్తాను. బైది బై, మీరు వస్తున్నారని గుంటూరు నుంచి అక్క కూడా వస్తానంది, ఏ క్షణంలైనా రావచ్చు. ఉంటాను, వస్తానమ్మా.
3: మంచిదిరా.
1: అలాగే.
3: ఏమండి చూసారా, వాడు ఆదరణ ఆపే అయిత, అలాంటి వాడిని మీరు అనుమానించారు. వాడి ఇంటి కోసం డబ్బు అడిగినప్పుడల్లా నాకేదో కొడుతుంది నాకేదో కొడుతుంది అంటూ సతాయించేవారు. ఇప్పుడు ఏమంటారు?
1: నేను పనిచేసింది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమే, నెల నెల పెన్షన్ కూడా ఉండదు, కనుక ముందు జాగ్రత్త కోసం అలా అన్నాను. వాడు నాకు కొడుకే, పగవాడేం కాదుగా.
0: నానా, ఎంతసేపు అయిందానా మీరు వచ్చి?
1: ఇప్పుడేనమ్మా.
0: ఆరోగ్యం బాగుందా అమ్మా?
3: బాగుందమ్మా.
0: నానా, మీ మోకాళ్ళ నొప్పులకి ఆయింట్మెంట్ తెచ్చాను, రాయండి.
1: చాలా సంతోషం తల్లి.
3: అల్లుడి గారు రాలేదా అమ్మా?
0: రాలేదమ్మా.
3: ఆయన ఉద్యోగం విషయం ఏమైంది?
0: అదే స్థితి. కిందటి నెలలో 100 మందిని ఉద్యోగంలో నుండి తీసేశారు, ఈ నెలలో 200 మందిని తీసేస్తావు అంటున్నారమ్మా.
1: అల్లుడు గారు ఉద్యోగం పోతుందనే కదమ్మా, వ్యాపారం చేసుకుంటాడు అని డబ్బులు పట్టుకెళ్ళావు కదా.
0: తీసుకెళ్లిన 10 లక్షలు మా వీధి గదిని షాప్ గా మార్చడానికే సరిపోయినాయి నానా. ఇప్పుడేమో షాప్ లో సరుకులు దింపడానికి 5 లక్షలు కావాలి, మీరే ఎలాగలా సర్దాలి నానా.
1: ఇవ్వడానికి నా దగ్గర ఏం మిగిలిందనమ్మా?
0: అవునులే, తమ్ముడికి ఇవ్వటానికైతే ఉంటాయి.
1: ఇంత క్రితం నీకు కూడా 10 లక్షలు ఇచ్చానుగా తల్లి.
0: ఇచ్చారు కానీ సరిపోలేదు నానా, మీరే ఎలాగలా సర్దాలి నానా, లేకపోతే నా కాపురం కూలిపోతుంది, మీ అల్లుడు గారు నన్ను వదిలేస్తాను అంటున్నాడమ్మా.
3: అయ్యో, అలా మాట్లాడకమ్మా.
0: మాట్లాడికేం చేయమంటారు? తమ్ముడినేమో బాగా చదివిచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేశారు, నన్నేమో ఇంటర్తోనే ఆపేసి ప్రైవేట్ ఉద్యోగస్తుడికి కట్టబెట్టారు. ఆయనేమో డబ్బుదే డబ్బుదే డబ్బుదే అంటాడు, మీరేమో లేదో లేదో లేదో అంటున్నారు. మధ్యలో నేను చేస్తున్నా ఈ దిక్కు మళ్ళీ బతుకు బతికే కంటే రైలు పట్టాల మీద అడ్డంగా పడుకుంటే దరిద్రం తీరిపోతుంది.
1: అయ్యో అయ్యో అయ్యో, ఏంటి దీని పరిస్థితి?
3: పాపం, మధ్యలో అది నలిగిపోతుందండి. వ్యాపారం అన్న తర్వాత షాపు నిండా సామాన్లు ఉండాలి కదా, అది అడిగేది కూడా న్యాయమే కదండి. ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
0: అత్తయ్య, వదిలిగారు వచ్చినట్టున్నారు.
3: అవునమ్మా, లోపలికి వెళ్ళింది.
0: మావయ్య, నాకు తోచినట్టుగా మీ గదంతా సర్దేశాను, ఒక్కసారి మీరు కూడా చూస్తే.
1: అలాగేనమ్మా, అలాగే.
0: అత్తయ్య, మీకు విషయం చెప్పాలి.
3: ఏమిటమ్మా?
0: ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు అత్తయ్య.
3: పర్వాలేదు, చెప్పమ్మా.
0: మరి నాకు టీచర్గా ఉద్యోగం వచ్చింది అత్తయ్య.
3: అవునా, చాలా సంతోషం తల్లి.
0: కానీ నేను ఆ ఉద్యోగానికి వెళ్ళదలుచుకోవట్లేదు అత్తయ్య.
3: ఏమ్మా?
0: అత్త మామ పార్వతి పరమేశ్వరులాగా ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా? నేను ఉద్యోగానికి పోతే వంట ఎవరు చేస్తారు, వంటలు ఎవరు కడుగుతారు, ఇల్లు ఎవరు తుడుస్తారు, బట్టలు ఎవరు ఉతుకుతారు? మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాల్సిన వయసులో మీ చేత చాకరీ చేయించుకోనా?
3: అయ్యో, అలా అంటే ఎలా అమ్మా? అవకాశం వచ్చినప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి.
0: మీ అబ్బాయి కూడా ఇదే మాట అన్నారు అత్తయ్య, ఇంతిల్లు కట్టుకున్నాము, బోళ్ళన్ని అప్పులైపోయాయి, ఆ బాకీలన్నీ నువ్వే తీర్చాలి అని. అయినా కుదరదని చెప్పేశాను అత్తయ్య.
3: అయ్యయ్యో, ఎందుకలా చెప్పావమ్మా? నా బంగారు తెలివి కదూ, నా మాట వినమ్మా. ఇంత

0: వండి పాడాడు, నాకేం కష్టం కాదు. నా అమ్మ కాదు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళు.
1: సరే అత్తయ్య. మీరు అత్తయ్యే కాదు, మా అమ్మ కూడా.
0: అమ్మగానే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సరేనా?
1: అలాగే అత్తయ్య. కాఫీ తీసుకురానా?
0: వద్దమ్మా.
2: అమ్మాయి.
1: మావయ్య.
2: అమ్మా, రూమ్ అంతా బాగా సర్దేశావు, ఇక బెడ్షీట్లే వెయ్యాలి తల్లి.
1: అయ్యో, అక్కడే ఉన్నాయి మావయ్య, నేను వేసొస్తాలేండి.
2: అలాగే అలాగే. ఏ శ్యామలా, ఏంటి ఆలోచిస్తున్నావు?
0: మన దుర్గ గురించేనండి.
2: పిల్లల్ని కనగలం, వాళ్ళ అదృష్టాన్ని కనగలమా చెప్పు.
0: కనలేకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నమైనా చేయాలిగా. ఏమండి, అల్లుడికి ఉద్యోగం లేకపోతే దానికి సంసారం ఉండదు. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. దాన్ని పిలిచి 5 లక్షలు ఏదిస్తామని చెప్పండి.
2: దానికి 5 లక్షలు ఇస్తే ఇక మన దగ్గర మిగిలేది 2 లక్షలేనే. అయినా శ్యామల, భూమి సూర్యుడు చుట్టూ తిరగటం లేదే, డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బు నీ దగ్గర ఉంటేనేనే అంతా నీ చుట్టూ తిరుగుతారు. నా మాట వినవే, నాకేదో కొడుతుందే.
0: ప్లీజ్ అండి.
2: సర్లే, కానీ హలో. మధు. చెప్పరా, చెప్పు. కలపవాడు బాకీ కోసం నీ ఆఫీస్కి వచ్చాడా? వాడికి 2 లక్షలు ఇచ్చి రావాలా? కోడలకి ఇచ్చేలేవా? నా దగ్గరున్న డబ్బులు ఇవ్వాలా? సరే సరే, అలాగే లేరా, ఇచ్చేస్తాలే. శ్యామలా, మన దగ్గర మిగిలిన 2 లక్షలు కూడా కాళ్ళు వచ్చేసాయే. కలపవాడికి 2 లక్షలు ఇచ్చి రమ్మన్నాడు మధు. ఏమే శ్యామలా, మన ఇంట్లో కర్ణపిశాచి ఉందేమే? సరిగ్గా మన దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?
0: మీరేమన్నా ఇవ్వక తప్పదు కదా, అలాగే మన దుర్గ కూడా.
2: సరే సరే, చేసేదేముందిలే, నువ్వు వెళ్ళి ఆ బ్యాంకు పుస్తకాలు తీసుకురాపో వెళ్ళు.
0: అలాగే.
2: ఏమిటో, ఖచ్చితంగా నా దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికెలా తెలిసిందబ్బా?

0: అమ్మ వెళ్ళొస్తానమ్మా.
1: మంచిదమ్మా, డబ్బు జాగ్రత్త. ప్రేమధు, మీ నాన్న తెల్లవారులు దగ్గుతూనే ఉన్నారా? ఆ మోకాళ్ళ నిప్పులు కూడా తగ్గలేదు. ఎవరైనా డాక్టర్ చూపిస్తే బాగుంటుందేమో.
2: పెద్ద వయసు వచ్చాక ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ప్రతిదానికి డాక్టర్ చుట్టూ తిరిగితే ఎలా? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మిరియాలు చారుతా అయితే దగ్గు తగ్గుతుంది.
1: అవన్నీ అయిన తర్వాతేరా నీ దగ్గరకు వచ్చింది?
2: నా దగ్గర మాత్రం డబ్బులు ఉండొద్దు. నిన్న నా జేబుల్లో రూపాయి లేక ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆ మోకాళ్ళ నొప్పులకి ఈ మధ్య రోటరీ వాళ్ళు ఉచితంగా మందులు ఇస్తున్నారంటగా. నాన్న ఖాళీనేగా, వెళ్ళి తెచ్చుకోవచ్చుగా.
1: ప్రేమధు,
2: ఏంటే
1: ఇదిగో పర్సు ఈ బట్టల్లో ఉంది.
2: థ్యాంక్స్.
1: చాలా డబ్బుందిరా, జాగ్రత్త.
2: అది అది ఆఫీస్ డబ్బులే.
0: అత్తయ్య నాకు కాస్త కాఫీ ఇవ్వండి.
1: అలాగేనమ్మా.
2: మా అమ్మ చేత ఇంటి పని వంట పని బాగానే చేయిస్తున్నావే.
0: నేనేం చేయమనలేదు, ఆవిడే చేస్తానని నన్ను బ్రతిమాలింది.
2: ప్లీజ్ నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పాలు తేవటం మా నాన్నకు అప్పగించవే. ప్లీజ్, నా బంగారానివి కదూ. ప్లీజ్. ఏంటి
3: ఏరా, ఈ మధ్య తెలుగు పేపర్ వేయటం లేదేంట్రా?
2: నేనే వద్దన్నాను.
3: ఎందుకు వద్దన్నావురా?
2: ఇంట్లో మనిషికో పేపర్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది. నువ్వు కూడా ఇంగ్లీష్ పేపరే చదువు.
3: అలాగే లేరా.
1: అమ్మ పార్వతి, ఇదిగో అమ్మ కాఫీ. కాఫీ బాగా రాలేదమ్మా.

0: పాలు బాగా పలచగా ఉన్నాయి
1: అన్నట్టు మర్చిపోయాను మావయ్య. మన పాలుబూతివాడు మీ ఊరు వాడేగా, అతనికి డబ్బు కట్టేసి కార్డు తీసుకోండి. మార్నింగ్ మీరు వెళ్తే మంచి పాలు పోస్తాడు.
0: ఉదయాన్న ఆయనకి మంచు పడదమ్మా, దగ్గు వస్తుంది. ఇటువ నేను వెళ్తాను.
2: ఆడదాని ఒక్కతే చీకట్టు, నువ్వు ఎందుకే? నేను వెళ్తాలేవే.
1: అయితే వెళ్ళి డబ్బు కట్టేసి మార్నింగ్ వస్తానని చెప్పండి మావయ్య.
2: అలాగేనమ్మా.
1: పనులు ఎలా పురమాయించాలో నన్ను చూసి తెలుసుకోండి. చూసారుగా నా స్కిల్లు.
3: హలో, ఎవరు?

0: చెప్పండి మావయ్య.
1: అలాగే అలాగేనమ్మా.
0: పనులు ఎలా పురమాయించాలో నన్ను చూసి తెలుసుకోండి. చూసారుగా నా స్కిల్లు.
2: హలో, ఎవరు? మీరా మావయ్య గారు? నమస్కారం. ఏంటి మావయ్య గారు, పంపలేదు? మీరు వస్తారా? హలో హలో హలో. అమ్మో అమ్మో, కొంపలు అంటుకున్నాయి, ఆటం బాంబు పేలబోతుంది. అబ్బో అమ్మో అమ్మో అమ్మో.
0: ఏమంటున్నాడు మా నాన్న?
2: ఇక్కడికి వస్తానంటున్నాడు. ఆయన ఇక్కడికి వస్తే మూడో ప్రపంచ యుద్ధమేనే. అబ్బో అమ్మో అమ్మో.
0: ఎందుకు వస్తున్నట్టు? మీరు డబ్బు పంపలేదా?
2: అవును, పంపలేదే. ఇప్పుడు ఏదో చెయ్యాలి. అమ్మో, ఆయన ఇక్కడికి వస్తే గదేది?
0: ఈ గదిలోనే ఉంచుతాం.
2: అమ్మో, ఈ గదిలో మా అమ్మ నాన్న ఉంటున్నారు కదే, మా వాళ్ళతో కలిసి ఉండటానికి మీ నాన్న ఒప్పుకోడే. ఆయనకి సపరేట్ గది ఉండాలి. అమ్మో.
0: సరే సరే, ఏదో ప్లాన్ చేద్దాంలేండి.
1: అమ్మాయి.
0: ఆ మావయ్య,
1: ఇదిగోనమ్మా, ఆ పాలవాడికి డబ్బు కట్టేసి వచ్చేసాను. కార్డు కూడా ఇచ్చాడు. ఉదయం 5 గంటలకు వెళ్ళి పాలు తెచ్చుకోవాలమ్మా.
0: మీ దగ్గరే ఉంచండి మావయ్య, పాలు తీసుకురావాల్సింది మీరేగా.
1: సరే సరే, అలాగే.
2: నానా, మా మామగారు వస్తానని ఫోన్ చేశారు నానా.
1: అలాగా, రానివరా.
2: ఆయనకి గది మంచం అన్నీ సపరేట్గా ఉండాలి నాన్న.
0: అవును మావయ్య, అసలే అనారోగ్యం మనిషి, ఆయనకి అన్ని సపరేట్గానే ఉండాలి.
2: ఆయన వెళ్ళే వరకు మీరే సర్దుకోవాలి నాన్న.
3: ఎవరు వెళ్ళేదాకరా?
0: రేపు ఉదయం మా నాన్నగారు వస్తున్నారు అత్తయ్య.
3: అవునా, చాలా సంతోషం తల్లి.
2: ఆయనకి గది మంచం అన్నీ సపరేట్గా ఉండాలి.
3: దాందే ఉందిరా, 4 రోజులు సర్దుకుంటే పోలా?
2: ఈరోజే మీ గది ఖాళీ చేయాలమ్మా, ఆయన రేపే వస్తున్నారు.
0: అబ్బా, చేస్తారులేండి. అత్తయ్య, మీ భోజనాలు అయిపోగానే మీ సామాన్లు కాస్త అమూలకు సర్దేసుకోండి, సరేనా? పదండి.
3: ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు?
1: శ్యామలా, ఇంతకీ తూర్పు ఎటు?
3: ఏ తూర్పు తిరిగి దండం పెడతారా?
1: లేదే, మన గదికి వాస్తు ఉందో లేదో చూసుకోవాలి కదా.
3: అసలు మనకి గది ఎక్కడుందండి?
1: అబ్బా, ఇందాక మన కోడలి పిల్ల ఆ మూలకి కాస్త సర్దుకోండి అని చెప్పింది కదా. ఆ మూల మనకి వాస్తు సరిపోతుందో లేదో చూసుకోవద్దటే.
3: 4 రోజులు పోతే ఆయన వెళ్ళిపోతారు, మన గదిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ మాత్రం దానికి వాస్తు ఎందుకండి?
1: లేదే, నాకేదో కొడుతుందే. ఆ మూలే మనకి పర్మనెంట్ ఏమో అనిపిస్తుందే.

0: శ్యామలా, ఓయ్ శ్యామలా,
1: వస్తున్నా.
0: మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసి ఎవరో వచ్చారు చూడవే.
1: వస్తున్నానండి, రండి అన్నయ్య గారు.
0: ఎవరే?
1: వెంకటు గారు వచ్చారండి.
0: అలాగా, నువ్వు మంచిళ్ళు తీసుకురాపో వెళ్ళు. రండి బాబు గారు, రండి రండి. నమస్కారం, బాగున్నారా?
2: ఉన్నాను.
1: మంచిళ్ళు తీసుకోండి అన్నయ్య గారు.
2: అలా ఉంచండి, నా దగ్గర ఉన్నాయి.
1: గృహప్రవేశానికి రాలేదే అన్నయ్య గారు.
2: దేనికి రావాలి?
1: ఇల్లుని చూడ్డానికండి.
2: ఇల్లు చూసేదేంటి? ఏ ఇల్లు అయినా కట్టేది ఇటుకలు సిమెంట్తోనేగా. ఇల్లు ఏమైనా స్పెషల్గా కట్టారా? వీళ్ళేరి?
0: ఎవరు బావుగారు?
2: అదే మీ అబ్బాయి, మీ కోడలు.
0: ఆఫీస్కి వెళ్ళారండి.
1: కాఫీ తెమ్మంటారా అన్నయ్య గారు?
2: పట్టరండి.
1: అలాగే అన్నయ్య.
0: బావుగారు రిటైర్ అయిపోయినట్టున్నారు.
2: పార్వతి వాళ్ళమ్మ పోగానే వాలంటరీ తీసుకున్నాగా.
0: అదేమిటండి, పార్వతి వాళ్ళమ్మంటే మీ భార్యే కదా?
2: ఆవిడ పార్వతికి అమ్మే కానీ నాకు భార్య కాదు.
0: అదేమిటి బావుగారు?
2: అయితే మీకు ఒక కథ చెప్పాలి.
0: చెప్పండి.
2: మీ కోడలు, ఐ మీన్ నా కూతురు పార్వతికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. చేతిలో చిల్లిగవ లేదు, వేరే దారి లేక వాళ్ళమ్మ నగలు తాకట్టు పెడదామని బజారుకి తీసుకెళ్లాను.

0: గిల్టు నగలు తాకట్టు పెడతావని సేటు కొట్టినంత పనిచేశాడు. ఆ నగలు పెళ్లిలో మా మామగారు పెట్టిన నగలు, గిల్టు అని ఆ క్షణం వరకు నాకు తెలియదు. తిన్నగా వెళ్ళి హాస్పిటల్లో కూతురు దగ్గరున్న వాళ్ళమ్మని అడిగాను, పెళ్లినాడు తప్పని పరిస్థితుల్లో గిల్టు నగలు పెట్టవలసి వచ్చిందని, ఏడాది పండగలోపు మంచి నగలు చేయించిస్తానన్నాడని, ఇప్పటిదాకా చేయించడానికి వీలు పడలేదని చెప్పి ఏడ్చింది.
1: ఆవిడ మాత్రం ఏం చేస్తారులే బావుగారు,
0: తొలి రాత్రే నాకు నిజం చెప్పుండాలి, కనీసం కాపురానికి వచ్చేదా చెప్పుండాలి, పిల్ల పుట్టిన తర్వాతనే చెప్పుండాలి. చెప్పలేదు. ఎంత మోసం! నా భార్య నన్ను మోసం చేసింది, నా అత్తగారు నన్ను మోసం చేశారు, మా మామగారు నన్ను మోసం చేశారు. లోకంలో కాసు కోసం ఎంత మోసమైనా చేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
2: అన్నయ్య గారు కాఫీ తీసుకోండి.
0: ఆ రోజు నుంచి 20 ఏళ్ళు నా భార్యతో నేను మాట్లాడలేదు. తర్వాత మాట్లాడాల్సిన అవసరమే లేకపోయింది.
1: ఏం బావుగారు,
0: ఆవిడ చనిపోయింది.
1: సారీ బావుగారు.
0: సారీ ఎందుకు?
1: మిమ్మల్ని కాస్త బాధ పెట్టినట్టున్నాను.
0: నాకేం ఎమోషన్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు. ఇదేనా వంట గది?
1: అవును బావుగారు.
0: బాగుంది. ఇదేనా నా గది?
1: మీరుండే 4 రోజులు ఆ గదిలో ఉండొచ్చు బావుగారు.
0: 4 రోజులు ఏమిటి? నా కోసం ఓ పర్మనెంట్ గది ఉండాలిగా.
1: మీకోసం ఒక పర్మనెంట్ గది? నాకేం అర్థం కావట్లేదు బావుగారు.
0: ఇదంతా మీకు షాకింగ్గా ఉంది కదూ. అయితే మీకు నిజం చెప్పాలి.
1: చెప్పండి.
0: ఈ స్థలం మీ అబ్బాయి కొన్నాడు. ఇల్లు కట్టడానికి మీరు చాలా సాయం చేశారు. అయితే ఆ డబ్బుతో ఇల్లు పూర్తి కాలేదు. ఇంతలో మీ బావి ఎండిపోయింది, అవునా?
1: అవును బావుగారు. ఇద్దరు పిల్లలు పోటీలు పడి మరీ తోడేశారండి.
0: అప్పుడు మీ అబ్బాయి మీ కోడలు నా దగ్గరికి వచ్చారు, ఎలాగైనా ఇల్లు పూర్తి చేయాలని. మీరు డబ్బిస్తే కానీ వీల్లేదు అని నా కాళ్ల మీద పడి ఏడ్చారు. నా డిపాజిట్లు రద్దు చేసుకుని వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అయితే నేను నోటు రాయించుకొని మరీ వడ్డీకి డబ్బు అప్పిచ్చాను. ఆ వడ్డీ నెల నెలా కట్టాలని, అలా కట్టకపోతే నన్ను ఇంట్లో పెట్టుకుని పోషించాలని, నాకు పర్మనెంట్ గది ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టాను. ఒప్పుకున్నారు, అలాని రాసిచ్చారు కూడా. అది ఆ రూము కథ.
1: మీరు చెప్పేదంతా నిజమేనా బావుగారు?
0: అంతాశ్చర్యం ఎందుకు? వడ్డీకి డబ్బు ఇచ్చినప్పుడు నోటు రాయించుకోమా, వడ్డీ కట్టకపోతే ఎలాగైనా సాధించుకోమా. మీరు రాయించుకోలేదా?
2: కొడుకులతో రాయించుకోవడం ఏంటండి, ఎప్పటికైనా వాళ్ళదే కదా.
0: కదా ఎప్పుడో వాళ్ళదవుతుందని ఇప్పుడే ఇచ్చేసి చేతులు దులుపుకొని కూర్చుంటామా? ప్రతి చిన్న అవసరానికి వాళ్ళ దగ్గర చేతులు దాచి దేహి అంటూ ముష్టెత్తుకుంటామా? ఏమండోయ్, మూట మన దగ్గరుంటేనే కనీసం ఇంత ముద్ద పడేస్తారు, లేకపోతే మూటగట్టి ఓ మూలక విసిరేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట.
3: నాన్నా, ఎంతసేపేంది మీరు వచ్చి?
0: ఇప్పుడే. ఎక్కడికి వెళ్ళావు? నేను వస్తానని ఫోన్ చేసాగా.
3: కొత్తగా టీచర్ ఉద్యోగంలో చేరాను, సెలవు అడిగితే ఇవ్వలేదు నాన్న.
4: ప్రయాణం బాగా జరిగిందా మామయ్య గారు?
0: నీకు లీవ్ దొరకలేదా?
4: అది
0: సరే సర్లే, నా గది చూపించండి.
3: నేను చూపిస్తా, పదండి నాన్న.
4: నానా, మీ స్నానాలు ఇంకా కాలేదా?
1: కాలేదురా.
4: కామన్ బాత్రూమ్ ఉందిగా, చేసేయండి.
1: కామన్ బాత్రూమా? నాకేం ఇబ్బంది లేదురా, కానీ మీ అమ్మ బట్టలు ఎక్కడ మార్చుకుంటుందిరా?
4: మన్నింటికి ఎవరు వస్తారు నానా? ఎక్కడైనా మార్చుకోవచ్చు.
2: మీ మామయ్య గారు ఇంట్లో ఉన్నారు కదరా?
4: ఆయన ఎక్కడో గదిలో ఉంటాడు. మీరు గదిలోనే ఉండండి, హాల్లోకి రావద్దని ఖచ్చితంగా చెప్పేస్తాను. హాల్ అంతా మీదే, హ్యాపీగా ఉండండి.
2: మధు, మీ మామయ్య గారు ఎందుకు వచ్చినట్టు?
4: ఆయనకి మాత్రం ఎవరున్నారమ్మా, మాకేం సంబంధం లేదని చెప్పేసేయచ్చు, కానీ బాగుండదు కదా.
1: ఏమేవు, పాపం కుటుంబ గౌరవం కోసం వీడు మామగారిని భరిస్తున్నాడు ఎరా.
4: అవునానా? అవును.
1: నువ్వు చాలా గ్రేట్ రా.
3: అత్తయ్య, ఇవాళ ఈయన ఫ్రెండ్ పెళ్లి రోజు, డిన్నర్కి వెళ్ళాలి. ఏమండి, మీరు త్వరగా తయారవ్వండి. అత్తయ్య, మీరు వండుకునేటప్పుడు మీతో పాటు మా నాన్నకు కూడా గుప్పెడు బియ్యం వండేయండి.
2: అలాగేనమ్మా.
3: అయితే నేను రెడీ అవుతాను అత్తయ్య.
2: అమ్మా, ఒక్క నిమిషం.
3: ఏ అత్తయ్య?
2: బయట ఉన్న పట్టి మంచం తీసుకొచ్చి ఇలా హాల్

0: వేద్దాం. మీ మామయ్య గారు కాస్త నడుం వాల్చుకుంటారు.
1: ఆ పట్టెమంచం ఇక్కడ నలుగురు వచ్చే ఇల్లు, హాల్లో బాగుండదులే అత్తయ్య. నాన్న వస్తున్నా నాన్న. సరే నాన్న. అలాగే
2: శ్యామలా.
1: అత్తయ్య మా నాన్నకు వేళ కాస్త భోజనం పెట్టండి, మందులు వేసుకోమని జ్ఞాపకం చేయండి, పార్టీ టైం అయిపోతుంది, బయలుదేరాలి. వెళ్ళస్తా అత్తయ్య.
2: శ్యామలా, ఆయన గారు అలా బెల్లు కొట్టడం, మన కోడలు గారు పరిగెత్తుకు వెళ్ళటం నీకేమీ గుర్తుకు రావటం లేదు?
0: లేదే.
2: అప్పుడే మర్చిపోతే అలా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. అదేనోయ్, గతాన్ని గుర్తు తెచ్చుకో అంటున్నాను. తెచ్చుకో, గతాన్ని గుర్తు తెచ్చుకో, వెళ్ళు.

0: నానా.
1: అత్తయ్య గారు.
0: నాన్నా.
1: అత్తయ్య గారు.
2: ఏమిటమ్మా పార్వతి?
3: ఏంట్రా?
1: చెప్పండి.
0: నానా, తెనాల్లో మా మున్సిపల్ స్టాప్ ఓ వెంచరేశారు నాన్నా. అందులో 300 గజాలు స్థలం తీసుకున్నాను.
2: అవునా? చాలా సంతోషంరా.
3: సంతోషమే కానీ తెనాల్లో మనకింటి స్థలం ఎందుకురా?
1: కావాలి మావయ్య. ఆయన పనిచేసేదేమో తెనాల్లో, వెళ్లాల్సింది విజయవాడ నుంచి. రోజు లేటుగా వెళ్తున్నారని ఈ మధ్య అత్తయ్య 2 సార్లు మెమోలు కూడా అందుకున్నారు మావయ్య.
0: అవునానా?
2: ఒరే మధు, ఈ ఇంటి వానరు ఇల్లు అమ్ముతానంటున్నాడు రా, మీ నాన్న కొనాలనుకుంటున్నారు.
0: నానా, మీ రిటైర్మెంట్కి వచ్చిన డబ్బుతో ఈ ఇల్లు కొందలుచుకున్నావు. ఈ ఇంటి మీద పెట్టే డబ్బేదో తెనాల్లో ఇంటి మీద పెడదాం నానా. అందరికీ సౌకర్యంగా ఉంటుంది.
2: ఏమండి, వీడు కూడా ఓ ఇంటివాడు అవుతాడు. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అండి.
3: కొత్త ఇల్లు అంటే మాట్లాడే. అయినా ఉన్న డబ్బంతా మీకే ఇచ్చేస్తే రేపు మా అవసరాలకి ఏమీ మిగలవు కదరా.
0: నానా, అవసరమైతే మా డబ్బు మీ డబ్బు కాదా? మా ఇల్లు మీ ఇల్లు కాదా? నానా, ఎక్కడున్నా మీదే పెత్తనం. నేను తెనాల్లో కట్టబోయే కొత్త ఇంట్లో అమ్మకి నీకు విశాలమైన పడగది కట్టిస్తాను. డబల్ కాట్ వేస్తాను, ఏసీ ఫిట్ చేయిస్తాను. మీరు బెల్లు బెల్లు కొడితే చాలు నానా. మీ కోడలు పరిగెత్తుకుంటూ మీ గదిలోకి భోజనం తీసుకొస్తుంది. అవునా పార్వతి?
1: అవును మావయ్య. మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించండి మావయ్య.
0: ప్లీజ్ నానా.
1: ప్లీజ్ అండి.
3: సరే సరే, కానివ్వండి. మీరు అందరు అడుగుతున్నారుగా, అలాగే ఇస్తారే.
0: థ్యాంక్స్ నానా.
2: ఏమండి, ఏమిటి వెతుకుతున్నారు?
3: బెల్లు బెల్లు ఎక్కడుందా అని వెతుకుతున్నానే.
2: మీ వెన్యూ నాకు అర్థమైందిలేండి.
3: శ్యామల, ఆ రోజు నేను ఇప్పుడు వీళ్ళు కలర్ సినిమా చూపిస్తున్నారు, అక్కడ కనీసం బ్లాక్ అండ్ వైట్ అయినా ఉంటుందో ఉండదో అన్నందుకు నీకు కోపం వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కూడా లేదు, కేవలం మూకీ సినిమాయే.
2: ఆపండి మీ వేళాకోవడం.
3: సరే సర్లే. అవును, ఇవాళ ఏ రోజు నీకు గుర్తుందా?
2: ఏ రోజండి?
3: ఈ ముత్యం నాదైన రోజు.
2: మన పెళ్లి రోజు. అరే, నేను మర్చిపోయాను సుమా. మీరు బాగానే జ్ఞాపకం పెట్టుకున్నారే.
3: ఇవాళ లేచిన దగ్గర నుంచి అదే ఆలోచిస్తున్నానోయ్. ప్రతి సంవత్సరం ఈరోజు నీకు కొత్త చీర తెచ్చేవాణ్ణి. ఇవాళ చేతిలో డబ్బు లేదు, మధుని అడగాలా వద్దా అని ఆలోచిస్తున్నానోయ్.
2: ఇప్పుడు నాకు కొత్త చీర ఎందుకులేండి?
3: ఎందుకంటే అది నా సెంటిమెంట్. అది అలా కొనసాగించాలని నా తాపత్రయం అంతేనే.
0: నానా, నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా?
3: డబ్బా? ఏమి లేదురా.
0: మా ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో.
3: శ్యామలా, ఆ దేవుడు ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకునేవాడే. శ్యామలా, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో శ్యామలా, నా రిటైర్మెంట్ రోజు నా సర్వీసుకు మెచ్చి మా వాళ్ళు నాకు కప్పిన శాలువ. ఇన్నేళ్ళ నీ సర్వీస్

0: మిచ్చి నేను నీకు కప్పుతున్నాను.
1: ఏమండి
2: అత్తయ్య, మేము పార్టీకి వెళ్ళేసి వస్తాం.
1: మంచిదమ్మా.
3: నానా, మేము వస్తాం, లేట్ అవుతుందేమో.
0: పర్వాలేదు లేరా, మేము ఉండేది హాల్లోనేగా, తలుపు తీస్తాలే.
2: వెళ్ళొస్తాం మావయ్య.
0: మంచిదమ్మా. శ్యామల, రిటైర్ అయ్యాక మన ఇద్దరికి మంచి ఉద్యోగాలే దొరికాయి.
1: ఉద్యోగాలు ఏమిటండి?
0: అదేనోయ్, నీకు కుక్కు ఉద్యోగం, నాకు కుక్క ఉద్యోగం.
1: ఏమండి ఏమండి, మరీ అంత తక్కువ చేసి మాట్లాడకండి, నేను భరించలేను.
0: పోనీ, వీధి గుమ్మానికి నేను మహారాజుని, వంటగదికి నువ్వు మహారాణివి. సరేనా, వెళ్ళు, వంట చేయవే వెళ్ళు.
4: హలో కామ్రేడ్, నే చెప్పిన మాట రుజువైందిగా.
0: ఏ మాట బావగారు?
4: అదే, మూట మన దగ్గర లేకపోతే ఓ మూలకు విసిరేస్తారని విసిరేశారుగా.
0: అయ్యా, మీకో దండం, మీ మాటలకో దండం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా.
4: ఓకే ఓకే ఓకే ఓకే, మీరు నాలాగే మోసపోయారు కాబట్టి కామ్రేడ్ అంటున్నారు.

0: ఏమండి ఏమండి?
1: ఏంటి పార్వతి?
0: ఇదిగో మీ అక్కొచ్చింది. మళ్ళీ డబ్బు కోసమే అనుకుంటా. మీ అమ్మతో చెప్తుంటే విన్నాను, జాగ్రత్త.
1: అలాగా, దానికి ఎలా బ్రేక్ వేస్తానో చూస్తూ ఉండు.
2: శ్యామలా,
0: ఇదిగో మీ నాన్నగారు వస్తున్నారు, పదండి.
1: అలాగే.
2: ఏయ్ శ్యామలా.
3: వస్తున్నా.
2: ఇలా రావో, ఇదిగో ఈ కూరగాయలు తీసుకెళ్ళి లోపల పెట్టు.
3: ఇటువండి.
2: అమ్మా.
4: ఏ నానా, బాగున్నావా?
2: పర్వాలేదమ్మా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి?
4: ఇప్పుడే నానా.
2: అమ్మా, అల్లుడు గారు ఉద్యోగం
4: ప్రస్తుతానికి ఉంది.
2: వ్యాపారం తల్లి.
4: క్షేపంగా ఉంది నానా.
2: సంతోషం తల్లి.
4: నానా, మీ మనవడితో పెద్ద చిక్కొచ్చి పడింది నానా.
2: ఏమ్మా, చదువు విషయమా ఏంటి?
4: అబ్బే, ఆ విషయంలో పేచీ ఎప్పుడూ లేదు.
2: మరి
4: మా ఇంటి పక్కన ఉంటాడే రామానాయుడు గారు, మీకు తెలుసుగా, సర్వీస్లో అడ్డగోలుగా సంపాదించేశాడు.
2: ఆ విషయాలన్నీ మనకెందుకమ్మా? బాగున్నారా అంటే బాగున్నామని పలకరింపులతో సరిపెట్టుకోవాలి తల్లి.
4: మనం సరిపెట్టుకుంటాం, పిల్లలు సరిపెట్టుకోవద్దు. ఆ మధ్య వాళ్ళ మనవడికి పంచిల్ ఫంక్షన్ చేశాడు నానా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి టౌన్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఓ విందు వినోదాలేనా నానా, వెండి కుంకుమల్ని కూడా పంచారు.
2: ఆ స్థితి మంతులు కదమ్మా, వాళ్ళ ముచ్చట కొద్దీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారులేమ్మా.
4: పులిని చూసి నక్క వాత పెట్టుకుందంటారే, అలా ఉంది మీ మనవడి వ్యవహారం. తాతీతో చెప్పి నాకు కూడా ఫంక్షన్ అలా జరిపించమని ఒకటే ప్రాణాలు తీసేశాడంటే నమ్మండి. మన్నైతే మీ అల్లుడు గారు సహనం కోల్పోయి వాణ్ణి చావు బాధేశాడు.
3: అయ్యయ్యో, బిడ్డలకి ఏదో నచ్చ చెప్పుకోవాలి కానీ అలా చావు బాధుకుంటావా అమ్మా?
2: అప్పుడు నీ ఓపెన్ చేయమ్మా, మంచి రోజు చూసి మనవాడిని ఇక్కడ తీసురమ్మా. మనకు చేతనైనంతలో ఆ శుభకార్యం మనం చేసేసుకుందాం తల్లి.
3: ఏమండి, మొన్న అన్నట్టు మీరు రిటైర్ అయినప్పుడు ఎవరో పంచుల సాగు పెట్టారు, అది మడత కూడా విప్పలేదు, అలాగే ఉంది. అది తీసుకొచ్చి పిల్లాడికి
4: ఏదో తూతు మంత్రంగా చెప్తే మీ మానవుడు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఫంక్షన్ గ్రాండ్గా.
2: అమ్మా, అంత శక్తి మనకి ఎక్కడుందమ్మా? ఉన్నదంతా మీకే ఇచ్చేసాను కదా తల్లి, నా దగ్గర ఇంక ఏం మిగిలిందమ్మా?
3: మీ నాన్న చెప్తున్నారు కదమ్మా, అర్థం చేసుకో.
4: మొగుడు తాన అంటే పెళ్ళం తందనా అనిందని తల్లిగా ఏది ఘనంగా జరిపించావు గనక.
3: అది కాదమ్మా.
4: నీ మెళ్ళో గొలుసుందిగా, ఇవ్వు, మమ్మీ అక్కడ తెచ్చుకుంటాను.
2: అమ్మా, దాని మెడలో ఆ కొద్ది బంగారం అన్నా ఉండనివ్వండమ్మా.
4: మీకు ఇది ఎప్పుడుండే ఏడిపేగా
3: అమ్మా చెప్పేది వినిపించుకో తల్లి.
4: ఇంకా ఆపండి అమ్మా.

0: ఇదొకటి.
1: ఈనా ఏంటి చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదు. ఒట్టిపోయిన గొడ్డిని పిండితే ఏమి లాభం? అరే వినిపించుకోండి, మూసుకోండి.
2: అవునండి, మా నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి. ఆయన ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేడండి. మీరు నన్ను వదిలేసినా సరే ఆయన ఇవ్వలేడండి.
1: తమ్ముడు చూసావా, మీ బావగారు ఫోన్ కట్ చేశాడు. ఆయనేమో అలా అంటాడు, వీళ్ళేమో ఇలా అంటున్నారు. మధ్యలో నేను చస్తున్నారా? తమ్ముడు నాన్న ఎటు ఇవ్వలేడు గాని, మీ మేనల్లుడు పంచెల ఫంక్షన్కి ఒక్క 50,000 సర్దరా.
3: నీ నటనకు నందే కాదే, ఆస్కార్ కూడా తక్కువే.
1: అంటే ఏమిట్రా?
3: నువ్వు బావని మూసుకో అంటుండగానే వచ్చాను. బావకి ఉద్యోగం పోతుందన్నది అబద్ధం, పైగా ప్రమోషన్ కూడా వచ్చింది.
1: నీకెవరు చెప్పారు?
3: అదే ఆఫీసులో నా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు.
1: అది కాదురా.
3: ఏయ్, ఇంకా నాటకాలు ఆడావంటే నీ సంగతంతా నాంతో చెప్పేస్తాను. నీ యాక్టింగ్ ఆపి వెళ్ళు వెళ్ళు.
1: ఏంటి చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలదని మళ్ళీ ఇంకొక మాట మాట్లాడారంటే ఎర్రగా అట్లక్కడ కలిసి వాత పెడతాను. పెట్టే ఫోను, డబ్బు కావాలంటే డబ్బు.
4: అమ్మా దుర్గా.
1: ఏంటి?
4: మీ అమ్మ టిఫిన్ కి రమ్మంటుందమ్మా.
1: చేస్తారులే.
5: ఏమండి, మీరు టిఫిన్ కి రండి.
4: నాకింకా తెల్లారలేదే.
5: అదేమిటండి?
4: పొద్దుటి నుంచి నువ్వు కాఫీ కూడా ఇవ్వలేదు, పాలు తాగానే కూరగాయలుగా పరిగెత్తిచ్చిందిగా కోడలు పిల్ల.
5: అయ్యో నా మతి మండ, పిల్లలకు టిఫిన్ చేసే హడావళ్ళో మీ సంగతే మర్చిపోయాను. ఉండండి కాఫీ తెస్తాను.
4: శ్యామలా తెద్దు గాని రా, ఇలా కూర్చో.
5: ఏమిటండి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా?
4: అవును శ్యామలా. శ్యామలా, ఆడదానికి పిల్లలు పుట్టేదాకానే భర్త మీద మమకారం, పిల్లలు పుట్టాక పిల్లలే సర్వస్వం, భర్త వెనక్కి వెళ్ళిపోతాడే.
5: అలా మాట్లాడకండి.
4: లే శ్యామలా, నాకు పిల్లల మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎంత ఉండాలనే విచక్షణ కూడా ఉంది. నీ మొండి పట్టుదలతో నాకు ఇష్టం లేని పని చేయించావు, దాని ఫలితమే ఇదంతా.
5: ఏమండి, మీరు డబ్బు ఇవ్వలేదనుకోండి, పిల్లలు ఏ అఘాయిత్యమైన చేసుకుంటే మీ విచక్షణ మిమ్మల్ని రక్షిస్తుందా? జీవితం అన్నాక పట్టు విడుపు ఉండాలండి.
4: శ్యామలా, వాళ్ళు చచ్చిపోతారని భయపడి బతికుండగానే మనం ప్రతిక్షణం చస్తూ బతకాలా శ్యామలా?
5: ఇప్పుడు మనకేమైంది, బాగానే ఉన్నాం కదా.
4: ఏం బాగుంటాం శ్యామలా, ఎంత అధ్వానంగా ఉన్నావో చూడు. నువ్వు అద్దంలో మొహం చూసుకొని ఎన్నాళ్ళయిందే. మా మగాళ్ళకి 60 ఏళ్లకి ఆఫీసులోంచి రిటైర్మెంట్ ఉంటుందే, మీ ఆడోళ్ళకి చచ్చేదాకా వంట పొయ్యిలో నుంచి రిటైర్మెంట్ లేదే.
5: ఏమండి నాకు ఇప్పుడు ఏమైంది, నేను సంతోషంగానే ఉన్నాను కదా.
4: ఏం సంతోషం శ్యామలా, కొత్త చీర కట్టుకొని ఎన్నాళ్ళయింది, కొత్త రవిక కొనుక్కొని ఎన్నాళ్ళయింది చెప్పు. ఏమీ కొనలేని నిస్సహాయుణ్ణి చేసావుగా శ్యామలా నువ్వు నన్ను.
5: ఏమండి అన్నట్టు మీకు ఉత్తరం వచ్చింది.
4: ఎక్కడి నుంచి?
5: కంటి ఆసుపత్రి నుంచి.
4: శుక్లాలు ముదిరిపోయాయి, ఆపరేషన్ అవసరమని రాసి ఉంటారు. వాళ్ళు చెప్పేదేంటే నాకే తెలుసు, నిన్న నాకు ఎదురుగా వచ్చే లారీ కూడా కనపడలేదు. కాస్తుంటే లారీ కింద పడిపోయేవాడిని తెలుసా?
5: అయ్యయ్యో కాస్త చూసుకుని వెళ్ళొద్దండి.
4: అసలు చూపు ఆంటం లేదు శ్యామలా. నేనేం చేయను, ఆపరేషన్ చేయించుకుందామంటే మన సుపుత్రుడు ఏమీ మాట్లాడడు కదే.
5: అన్నీ వాడే చూసుకుంటానన్నాడు కదా.
4: వాడు చూసుకునేది లేదు, నాకు చూపు వచ్చేది లేదు శ్యామరా.
5: ఎందుకు చూసుకోడు? ఉండండి నేను వెళ్ళి అడుగుతాను.
4: శ్యామలా,

0: వాణ్ణేమీ అడగొద్దు, అసలు అడగనే వద్దు.
1: సరే కాఫీ తెస్తాను.
0: శ్యామల కాఫీ ఏం వద్దులే, ఏకంగా స్నానం చేసి టిఫినే చేస్తా నేను. టిఫినే చేస్తా.
1: సరే మధు. ఒరే మధు.
2: ఏంటి?
1: మీ నాన్నకు అసలు కంటి చూపు కనపడడం లేదురా, ఏదైనా కంటి ఆసుపత్రి తీసుకెళ్తే బాగుంటుందేమో.
2: ఖర్చులు ఎలా ఉన్నాయో నువ్వు చూస్తున్నావుగా, ఈ నెలలోనే టీవీ కొన్నాం. మీ కోడలు వద్దంటే వినకుండా అదిగో ఆ వాషింగ్ మిషన్ తీసుకుంది. ఆపరేషన్ సంగతి 2 నెలలు ఆగి ఆలోచిద్దాంలే.
1: మీ నాన్నకు అసలు కంటి చూపు కనపడడం లేదురా, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే.
2: బయటికి వెళ్ళొద్దాను, ఇంట్లోనే ఉండమను. చిచ్చి, ఎప్పుడు ఏదో సమస్య.
3: నాన్నగారి కంటి ఆపరేషన్ కోసం నీ కొడుకును డబ్బులు అడిగినట్టున్నావు.
1: అవునమ్మా, ఇప్పుడే కుదరదన్నాడు. నువ్వు
3: అంత తీసుకున్న వాడే కాదంటే ఇంత తీసుకున్నదాన్ని నేను వైద్యం చేయించడం అంతగా బాగుండదులే. ఏమిటి అలా చూస్తున్నావు?
1: మీలాంటి సంతానం కోసమా? నేను ఆయనతో దెబ్బలాడి మీకు డబ్బు ఇప్పించింది.
3: ఎవరు ఇప్పించమన్నారు? ఇప్పించకపోతే మానేయాల్సింది. ఈ దెబ్బలు ఎందుకో?

0: పార్వతి, పార్వతి, ఇంతవేళ అయినా టిఫిన్ పెట్టరా?
1: అత్తయ్యా, అత్తయ్యా,
2: వస్తున్నానమ్మా.
1: ఇంతవేళైనా మా నాన్నకు టిఫిన్ పెట్టరా? వెళ్ళండి, వెళ్ళి పట్టరాండి.
2: తెస్తున్నానమ్మా, ఇప్పుడే తెచ్చేస్తున్నాను.
1: నాన్న, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, ఆశీర్వదించండి.
0: కొత్తగా ఏంటి ఇదంతా? దక్షిణ ఏమైనా కావాలా?
1: అక్కర్లేదు నాన్న, మీ ఆశీస్సులుంటే అంతే చాలు.
0: వేస్ట్గా ఆశీస్సులు ఎందుకులే, ఈ 500 ఉంచు.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.
2: టిఫిన్ అండి.
0: నాకేనా ఇలా? ఇవ్వు.
2: మీకు కాదు, అన్నయ్య గారికి. తీసుకోండి అన్నయ్య గారు.
0: రేపటి నుంచి లేటుగా ఇయ్యద్దు.
1: మావయ్య గారు, అత్తయ్య గారి పక్కన నుంచోండి. ఈవేళ నా పుట్టినరోజు అత్తయ్య, ఆశీర్వదించండి.
0: ఆయుష్మాన్ భవ.
2: నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో వర్ధిల్లు తల్లి.
1: వచ్చి దీవెన్ లేనా, గిఫ్ట్లేం లేవా?
2: స్త్రీకి పసుపు కుంకాల కన్నా విలువైంది ఇంకేముంటుందమ్మా?
0: అమ్మా, కన్నా వాళ్ళు బిడ్డలని దీర్ఘాయుష్కులు కావాలని దీవిస్తారమ్మా. ఎందుకో తెలుసా? వాళ్ళ చేతుల్లో ఈ జీవితాలు కడతేరాలని. కానీ ఇప్పుడు ఈ చేతులు ఖాళీ చేతులమ్మా.
1: మీ చేతులు ఖాళీ అయితే మావయ్య గారు, అత్తయ్య గారు మెడ బరువుగానే ఉందిగా, మెళ్ళో ఆ గొలుసు ఇవ్వచ్చుగా.
2: అమ్మా పార్వతి, పుట్టింటి వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఇంత బంగారం పెట్టి ఎందుకు పంపిస్తారో తెలుసా అమ్మా? బతికినంతకాలం బండిడి చాకరీ చేసి ఏదో విధంగా బతుకుతుంది, చచ్చాక దిక్కు లేకుండా చచ్చిందని అనుకుంటారని ఇంత బంగారం పెట్టి పంపిస్తారమ్మా.
1: ఇది వరుస విన్నారుగా
0: అమ్మా. నేను బాగానే సంపాదించానమ్మా. మీ ఆయన పదే పదే ఇంటర్లో ఫెయిల్ అయితే పెద్ద పెద్ద కాలేజీలో ఫీజులు కట్టడానికి కొంత అయిపోయింది తల్లి. తర్వాత డిగ్రీలో చేరగానే అయ్యగారి ఆడంబరాలు కొంత అయిపోయింది. డిగ్రీ దాటాక ఇప్పుడు పనిచేస్తున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగం, ఆ ఉద్యోగం కొంటానికి కొంత అయిపోయిందమ్మా. అలా మీ ఆయన ఈ కుడి చెంప కొరికేశాడు. అదిగో అక్కడ కూర్చొని తమాషా చూస్తుంది మీ వదిన గారు. దాని చదువులకి, పెళ్ళిళ్ళకి, పురుళ్ళకి కొంత అయిపోయింది తల్లి. ఆవిడ గారు ఇదిగో ఈ ఎడవ చెంప గొరికేసింది తల్లి. ఉండవే, ఇద్దరు కలిసి నా చెంపలు రెండు గొరికి పారేశారమ్మా, గొరికి పారేశారు.
2: మాటలు ప్లీజ్ అండి.
0: ఏంటే ప్లీజు, ప్లీజు ప్లీజ్ అని నా పేకల మీదకి తెచ్చావు కదే, నా పేకల మీదకి తెచ్చావే
3: అమ్మా.
0: అవునరా ఎమ్మె, ఈ అమ్మేరా నా కొడుకో ఇంటివాడు అవుతాడు. కొడుకు డబ్బిప్పించి

0: కొడుకు చేత నాకు గుండు గొరికిచ్చింది ఈఎంఏ. ఇదిగో నా కూతురు కాపురం పోతుంది, అల్లుడు వ్యాపారం చేసుకుంటాడు అని కూతురుకు డబ్బిప్పించి కూతురు చేత నాకు గుండు గొరికిచ్చింది ఈఎంఏ. ఇద్దరు కలిసి నా గుండు గొరుకుతుంటే గొరగనివ్వండి అంటూ నా రెండు చేతులు పట్టుకొని నన్ను ఆపింది ఈ అమ్మే.
1: ఏంటమ్మా ఈ దౌర్జన్యం? మాకు డబ్బిచ్చాననే అహంకారమేగా?
2: మాకివ్వకుండా మోటు కట్టుకుని పైకి పోతాడా
3: దుర్గా?
4: మిమ్మల్ని కొట్టడం ఏంటత్తయ్యా,
2: ఆడవాళ్ళంటే అంత తేలిక
3: కాదమ్మా. ఆయన చేతిలో పైసా కూడా లేకుండా చేశానని అసహనం దుఃఖం. ఆయన చేత నన్ను కొట్టించా. ఇన్నేళ్ల కాపురంలో ఏనాడు ఆయన నా మీద చేయ

0: అమ్మ దూరం అయితే గాని నాన్న లొంగడు. కొద్ది రోజులు సర్దుకోరా, ఎలాగో పంచెల ఫంక్షన్కి మనిషి కావాలిగా. అమ్మ చాకిరి మీద నాకు హక్కు ఉంది. 2 వారాల తర్వాత అమ్మని ఇక్కడ పంపిస్తాను, నాన్నక్కడో పంపిద్దు గాని.
1: అలాగే.
0: అమ్మా అమ్మా!
2: ఏంటమ్మా?
0: మనం ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం, బయలుదేరు.
2: నేను నాన్న తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళమ్మా.
0: వీల్లేదమ్మా, దగ్గరుండి తీసుకురమ్మని మీ అల్లుడు గారు చెప్పారు, బయలుదేరు.
1: అక్క అంతగా చెప్తుందిగా, వెళ్ళు.
2: బట్టలు అవి సర్దుకోలేదురా.
0: నేను సాయం చేస్తాను, పద పద పద.
3: మీ అమ్మను పర్మనెంట్గా గుంటూరులోనే ఉంచేస్తుందేమో.
1: అది అసలే పిసినారి. వారం రోజుల్లో మూట కట్టి వీధి బయట పారేస్తుంది.
4: శ్యామలా, ఓయ్ శ్యామలా!
5: అదిగో మావగారు వచ్చారు.
1: అమ్మ లేదు.
4: ఎక్కడికి వెళ్ళిందిరా?
1: అక్కతో గుంటూరు వెళ్ళింది.
4: గుంటూరా? నాతో చెప్పకుండా వెళ్ళదే.
1: కోడలు వచ్చిన తర్వాత కూడా అమ్మ మీద చేయి చేసుకుంటే వెళ్ళకేం చేస్తుంది? ఆగో, ఎక్కడికి?
4: మీ అమ్మ దగ్గరికి. సీత ఉన్న చోటే రాముడికి అయోధ్య.
1: నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ అక్కడే ఉంటుంది. అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్దు గాని.
4: ఏ, ఎందుకు అలాగా?
1: మీ ఇద్దరిని విడివిడిగా చెరవ చోటించాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
4: రే, నేను మీ అమ్మ విడివిడిగా ఉండాలని నిర్ణయించుకుని ఉన్నట్టయితే మీరసలు ఈ లోకంలోకే వచ్చిండేవాళ్ళు కాదురా. ఛీ!
1: ఆగో!
2: ఏమండి, ఎక్కడికి వెళుతున్నారు?
4: శ్యామలా, ఇక్కడే ఉన్నావా? నీ దగ్గరికే శ్యామలా.
2: నేను ఇక్కడే ఉన్నానండి. మీరు లేకుండా నేనే ఎలా వెళ్తాననుకున్నారు? రాముడు ఉన్న చోటే సీతకి అయోధ్య.
1: ఆగో! నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మీ ఇద్దరు విడివిడిగా చెరో చోటు ఉండాలని అక్క నేను నిర్ణయించుకున్నాం.
2: మమ్మల్ని పంచుకుంటారట్రా?
0: పస్తులు పెడితే తప్పు గాని పంచుకుంటే తప్పేంటి?
2: అమ్మా, చావు మమ్మల్ని విడదీసేదాకా అయినా మమ్మల్ని కలిసే ఉండనివ్వండి అమ్మా.
1: కలిసే ఉండండి, కానీ మా ఇద్దరి దగ్గర కాదు, వేరుగా ఉండండి.
4: రేయ్, నా చేతిలో పైసా లేకపోవచ్చురా, కానీ ఒంట్లో పౌరుషం ఉందిరా. మీ ఆసరా లేకుండా బతకగలననే ఆత్మవిశ్వాసం నాకుందిరా. శ్యామలా, పద, వెళ్ళిపోదాం పద.
1: ఆగో! వెళితే నువ్వు వెళ్ళు, అమ్మని తీసుకెళ్ళటానికి వీల్లేదు.
0: అవును, అమ్మ మాతోనే ఉండాలి.
4: ఏ హోదాలో ఉండాలి?
1: కన్న తల్లి హోదాలో ఉండాలి.
4: రే, మీకు తల్లి కాకముందే నాకు భార్య అయిందిరా. నాకు భార్య అయ్యాకే మీకు తల్లి అయింది. బొడ్డు పేగు కోసేయటంతోనే మీతో ఆ బంధం తెగిపోయిందిరా. కానీ పెళ్లితో మీ అమ్మకు నాకు ఏర్పడిన బంధం ఉందే, 3 మూల బంధం. అది జీవితాంతం ఉండేదే.
1: కానీ మమ్మల్నే ఉద్ధరించావు.
0: కట్టుకొని అమ్మనే ఉద్ధరించావు.
4: అవును, మేము గుండెల్లో పెట్టుకొని పెంచకుండానే గాలికి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మేము ఆదరించకుండానే ప్రయోజకులయ్యారు. ఏమాత్రం చేయుత ఇవ్వకుండానే

0: ఉద్యోగం సంపాదించావురా నువ్వు, పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు, నా నుండి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండానే ఓ ఇంటి వాళ్ళయ్యారు. ఇప్పుడు ఏ స్వార్థం లేకుంటే నన్ను మీ అమ్మని విడదీయాలనుకుంటున్నారా?
1: అమ్మ శేష జీవితం సుఖంగా గడపాలనే మాతో ఉండాలనుకుంటున్నాం.
2: అమ్మ నీతో వస్తే గుడి దగ్గర అడుక్కు తినేలా చేస్తావని మా భయం.
1: అవును
0: అవును, నిజమే, అడుక్కునే తినాలి, భిక్షాందేహి అని అడుక్కునే తినాలి. మీ బోటి వెధవల్ని కన్నందుకు మా బోటి వాళ్ళు గుడి బెట్టలని ఆశ్రయించాలరా?
2: ఏమన్నా ఏమన్నా, ఎవరు వెధవ, ఎవరు వెధవ? ఇంకోసారి నోరు జారేమంటే
0: ఆగిపోయావే, కొట్టు, ఆగిపోయావేరా? ఈవేళ ముసలి తల్లిదండ్రుల దగ్గర ఉన్నదంతా లాగేసుకొని కనీసం వాళ్ళకు కూడు కూడా పెట్టకుండా కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేసే కొడుకుల జాబితాలో నువ్వు చేరిపో. కానీ అలా గెంటి వేయబడ్డ తల్లిదండ్రుల నేను ఏడుస్తూ కూర్చోనరా? నిన్ను ఏడిపించగలను, నీ మీద కేసు పెట్టగలను. పిల్లల చేత నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు ఆసరాగా ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది, నెలకి ఇంత అని మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మాకిస్తుంది. కాదంటే మీ ఉద్యోగాలు ఓడబెరికి మిమ్మల్ని మూల కూర్చోబెడుతుంది. పెట్ట నా కేసు, పెట్టమంటావా కేసు? పద శ్యామల పద.
3: ఆగండి, చచ్చాక తప్పించే నరకాన్ని బతికుండగానే చూపించేవాడే కొడుకు. ఏవైనా మిగిలింటే లాక్కొని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటి వేయడం వాడి విధి. ఎవరి కోసం వారు జీవిస్తున్న వ్యవస్థలో ఉన్న మనం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ముందుగానే ఆరోగ్య ఆర్థిక జాగ్రత్తలు తీసుకొని వృద్ధాప్యాన్ని కాపాడుకోవడం మంచిది బావగారు. నాకంటే మీరే అదృష్టవంతులు, మీ వాడు మీ మీద చెయ్యెత్తే వరకే వచ్చాడు.
4: నా కొడుకు నా మీద చెయ్యి చేసుకున్నాడు కూడా.
3: అప్పుడే నాకు జ్ఞానోదయమైంది, ఓ నిర్ణయానికి వచ్చారు. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే డబ్బడిగితే నోటు రాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. పిల్లలు అడగటం, ప్రాధేయపడి కళ్ళ నీళ్లు పెట్టుకోవడం, పెద్దవాళ్ళు కరిగిపోయి ఉన్నదంతా వాళ్ళకివ్వడం, వాళ్ళ చేత తన్నులు తినడం, ఇదే ఇదే నేడు జరుగుతున్న కథ. ఏ పేపర్ చూసినా ఇదే గోళ.
1: అంకుల్, ఆయన మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, వెళ్ళనివ్వండి.
3: ఆగండి కామ్రేడ్, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇది మీ ఇల్లు.
5: వీళ్ళిల్లేంటి నాన్న?
3: అవును, ఇది వాళ్ళిల్లే. కావాలంటే డాక్యుమెంట్ కూడా ఉంది.
2: ఏంటా డాక్యుమెంట్?
3: మీరు నా దగ్గరకు అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు, గుర్తుందా? ఆ డాక్యుమెంట్ మీద ఈ ఇల్లు మీ నాన్నదేనని నేను రాశాను, దానికి చట్టబద్ధత కల్పించాను, దీనికి తిరుగులేదు.
2: మామగారాన్ని నమ్మినందుకు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా?
3: మీ నాన్నను నమ్మించే కదా నువ్వు మోసం చేసింది, అదే నేను చేశాను, దీంట్లో తప్పే ఉంది?
5: కళ్ళ బిడ్డకి ఇంత అన్యాయం చేస్తావో నాన్న నువ్వు.
3: ఏమ్మా, కన్నవాళ్లకి పిల్లలు అన్యాయం చేయొచ్చు కానీ పిల్లలకి కన్నవాళ్ళు అన్యాయం చేయకూడదా?
5: అమ్మా, ఏమిటమ్మా ఇదంతా?
2: నాన్న నాన్న, ఏంటి నాన్న ఇది?
6: ఒరే మధు, మీరు పుట్టకముందు మాకు మేమేమో లోకం అనుకున్నాం, కానీ మీరు పుట్టాక మా గురించి మేము మర్చిపోయాం. మేము తినే అన్నంలో ఒక ముద్ద తక్కువ తింటే అది మీకే కదా చెందుతుంది అనుకున్నాం. మేము సంపాదించే దాంట్లో గీసి గీసి ఖర్చు పెట్టి దాచి దాచి మీకు మూట కట్టి ఇస్తే ఆ డబ్బుతో మీరు కట్టుకున్న ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అన్నీ ఉన్నాయి.

0: ఉన్నాయిరా, కానీ ఒక్కటి మాత్రం ఆలోచించలేదు, ఇంత ఇంట్లో పేరెంట్స్ బెడ్రూమ్ ఏది అని. మా ప్రేమకు మీరు ఇచ్చేస్తాను సున్నారా.
1: ఊరుకో శ్యామల, ఊరుకో. శంకరయ్య గారు, మీ అభిమానానికి కృతజ్ఞతలండి. మీ కూతుర్ని అల్లుణ్ణి కాదని మీరు నాకు ఇంత ఉపకారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నేను నమ్మలేకుండా ఉన్నాను బావగారు.
2: ఊరుకోండి బావగారు, ఊరుకోండి. వీళ్ళు నా దగ్గరికి అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే మిమ్మల్ని అనాథలు చేస్తారని నాకెక్కడో కొట్టింది. అందుకే అడ్డుకట్ట వేశాను. మోసం జయించకూడదు.
3: మీరు చేస్తుంది మోసం కాదా?
2: కాదు, మోసానికి విరుగుడు ప్రతిక్రియ. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేసి వీధిపాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలగాలని నేను ఇలా చేశాను. బావగారు ఇదిగోండి డాక్యుమెంటు.
1: బావగారు, ఈ ఇల్లు నాకు ఇష్టమైనట్లు చేసుకోవచ్చుగా? నేను
2: మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అఫ్కోర్స్, మీకు ఇష్టం లేని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి బయటకు గెంటొచ్చు.
4: నానా,
2: అలా చించేశారేమిటి?
1: బావగారు, అవకాశం దొరికింది కదా అని అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదండి.
2: మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటైపోవడం ధర్మమా?
1: చూడండి, నేను ఇష్టపడి వాళ్ళకి నా కష్టార్జితాన్నంతా ఇచ్చేశాను, అయినా వాళ్ళు నన్ను బయటకు పొమ్మన్నారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళలో ఆ స్వార్థం పెరగటానికి, కుసంస్కారం తలెత్తడానికి మా పెంపకమే కారణమేమో. అందుకు మాకు శిక్షలు పడాలిగా బావగారు.
2: బావగారు,
5: నాన్న, మిమ్మల్ని మేమెంతో అవమానించాం. మీరు మమ్మల్ని పాతాళానికి తొక్కే అవకాశం వచ్చినా మీరు మమ్మల్ని క్షమించారు. మీరు మహోన్నతులై మమ్మల్ని మరుగుజుల్ని చేశారు నాన్న. మమ్మల్ని క్షమించండి నాన్న, మమ్మల్ని క్షమించండి.
0: లేమా, లే దుర్గా, లేరా.
1: కన్న వాళ్ళు బిడ్డల మీద చూపించిన మమకారంలో కొంతైనా బిడ్డలు కన్నవాళ్ల మీద చూపిస్తే మాలాంటి వారి జీవితాలు ఆనందంగా ఉంటాయిరా. ఈ చిన్న విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండిరా చాలు.
2: ఇది రాబోయే తరాలకు ఆదర్శం కావాలి.

0: మీరింతవరకు జరుగుతున్న కథ నాటకం విన్నారు. రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పార్వతి, వీర్ల అంజుశ్రీ, నరసింహం, గంగోత్రి సాయి, శ్యామల, శ్రీమతి ద్రాక్షారామ సరోజ, మధు, వివి స్వామి, దుర్గ, బండారు నాగరాణి, శంకరయ్య, శ్రీ పి రంగనాయకులు. సంగీతం శ్రీ కె సత్యనారాయణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సినిమా పాట వింటారు. మరణ మృదంగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

సినిమా పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 4:10. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాలు ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్పై కొనసాగుతాయి. కాబట్టి శ్రోతలు వినవచ్చు. శ్రోతలకు నమస్కారం.